ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై నెల 13వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల గానం చేసిన శివభక్తి గీత సుధ విన్నారు. మూడవ భాగం ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదకు మాట. వినిపిస్తున్నవారు పి డాక్టర్ పి స్వప్న హైందవి.
1: కార్య సాధన. ప్రతి వ్యక్తి ప్రతి క్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఏ పని చేయకుండా ఎవరూ ఉండలేరు. కొందరు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాను, ఖాళీగా కూర్చున్నాను అంటారు. కానీ ఒక రకంగా అది కూడా ఒక పనియే అని వారు గుర్తించాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని పేర్కొంటూ కర్మ చేయకుండా ఏ ఒక్క ప్రాణి ఏ ఒక్క క్షణాన్ని కూడా గడపలేరని ఉద్బోధించాడు. కొందరు ఏదో కాలక్షేపానికి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏ ప్రయోజనాన్ని సాధించి పెట్టని పనులు చేసేవారు తమకు పూర్వపుణ్య ఫలం వలన లభించిన మానవ జన్మను, విలువైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటూ లభించిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నవారు పురుషాధములుగా వ్యవహరించబడతారని పెద్దల భావన. మరికొందరు తమకెటువంటి ఉపయోగాన్ని, సంతృప్తిని కలిగించకపోయినా ఇతరులకు మంచి జరగకూడదని, ఇతరుల పనులు చెడిపోవాలని తమకుండే శక్తియుక్తుల ద్వారా పరపీడన రూపమైన

0: పాపాచరణాత్మకమైనటువంటి కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. ఇట్టివారు తమ పాపాచరణ వల్ల నరకలోక వాసులై తమ గోతిని తామే తొవ్వుకునే వారులవుతారు. వీరు అధమాదములు. ఇంకొందరు ఇతరుల కొరకు కాకుండా కేవలం తమ క్షేమం కొరకే ఉపయోగించు కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. తమ శ్రేయస్సు కొరకు ఆలోచిస్తూ స్వప్రయోజన సాధకులై నిలుస్తారు. వీరు సామాన్యులు. తమ ప్రయోజనంతో పాటు తోటివారి శ్రేయస్సు కొరకు ఉపయోగపడు కార్యములను నిర్వహించే వారిని, అట్లే ఐహిక శ్రేయస్సునందించు లౌకిక కార్యకలాపాలతో పాటు పారమార్థికమైన మోక్షోపయోగమైన కార్యనిర్వహణకై కృషి చేసేవారు ఉత్తములు. స్వార్థ చింతన లేకుండా నిరంతరం పరోపకార పరాయణులై సర్వప్రాణిహిత చింతనాపరులై లోకోద్ధారకులై సర్వజనోద్ధరణకై మానవ రూపంలో ఉద్భవించిన కారణజన్ములైన మహాత్ములు ఉత్తమోత్తములుగా కీర్తించబడతారు. వారు ఈ కోవకు చెందినవారు. శుకశౌనకాదులు, వ్యాస పరాశరులు మొదలైన వారు ఇట్టి మహనీయులైన మహర్షులను దివ్యోపదేశముల సారాన్ని, ఆర్ష విజ్ఞానాన్ని లోతుగా అధిక పరిశ్రమతో అధ్యయనం చేయాలి. మహనీయుల మహితోక్తులని వాటిలోని సారాన్ని వంట పట్టించుకోవాలి. ఆర్ష విజ్ఞానాన్ని అందుకోవటంలో, ఆచరించడంలో వచ్చే కష్ట సుఖాలను, లాభ నష్టాలను పరిగణనలోనికి తీసుకోరాదు. ఉత్తమ కార్య సాధకునికి ఈ లక్షణాలుండాలని భర్తృహరి మహాకవి ఈ విధంగా వివరించారు. క్వచిత్ పృథివీ శయ్యః క్వచిదపి చ పర్యంక శయనః క్వచిత్ శాకాహారః క్వచిదపి చ శాల్యోదన రుచిః క్వచిత్ కంఠాధారీ క్వచిదపి చ దివ్యాంచరధరో మనస్యే కార్యార్థీన గణయతి దుఃఖం చన చ సుఖం. చిరిగిన వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని, సాధారణ భోజనాన్ని, పంచభక్ష పరమాన్నాలను, కటిక నేలను, పట్టు పరుపులను సమానంగా భావించాలి. కార్యార్థి అయిన మానవుడు అప్పుడే నిజమైన కార్య సాధకుడిగా, ధీరుడిగా పేర్కొనబడతాడు. స్థిర చిత్తంతో ఎవరైతే లక్ష్య సాధనకు నడుం బిగించి కృషి చేస్తారో అట్టివారిని పెద్ద పెద్ద సమస్యలు కూడా అడ్డగించలేవని మన పూర్వుల భావన. కర్తవ్య నిర్వహణ చేసేవాడికి అగ్ని చల్లని నీరు వంటిదిగా కనిపిస్తుంది, కానీ కాల్చివేయదని భావిస్తాడు. అదేవిధంగా సముద్రము ఒక చిన్న పిల్ల కాలువల, మేరుపర్వతము ఒక చిన్న పాషాణ ఖండంలాగా, మృగరాజైన సింహము ఒక చిన్న లేడి పిల్లలాగా, మహావిష సర్పము పూల దండలాగా, కాలకూట విషం అమృతంలాగా భావించబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఉత్తమ కార్య సాధకులుగా ఉండాలి.
1: డాక్టర్ స్వప్న హైందవి గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో జీవన ఎరువులు, వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి డాక్టర్ సి యాస్మిన్ శాస్త్రవేత్త గారు వివరాలు వివరిస్తారు.
2: రైతన్నలకు నమస్కారం. ఇవాళ టాపిక్ వచ్చేసి జీవన ఎరువులు, వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత. ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు రసాయనిక ఎరువుల వాడకంనకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడకం నానాటికీ పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉన్నది. అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ, ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణించుటకు దోహదపడుచున్నది. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన భూమి లోపల మరియు

ఉపరితలంపై ఉన్న పర్యావరణ కాలుష్యం అగుటయే కాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ద్వారా ఎంతో ముఖ్యముగా గుర్తించడం జరిగినది. దీనిలో సేంద్రియ ఎరువులు వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్నది. జీవన ఎరువుల వలన భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సూక్ష్మాంగ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. అజొల్లా అనాబినా, ఈ జీవన ఎరువు నీటిపై తేలి ఆడుతూ వరి పొలంలో పెరిగే ఫర్న్ జాతి చిన్న మొక్క అయిన అజొల్లా అనాబినా అనే సైరో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజని స్థిరీకరించిన వరి పైరుకి అందుబాటులో ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాక సేంద్రియ కర్బనం మరియు పొటాషియం వరి పైర్లకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వసతి భాస్వరపు పోషకం ఉన్న చోట బాగా పెరుగును. వాడే విధానం, వరి నాటిన వారం తర్వాత సుమారు 600 కిలోల అజొల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో ఇది 3 నుంచి 4 రోజులలో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకములను మొక్కలకు అందించును. అవకాశమున్న రైతులు దీనిని పచ్చిరొట్టె ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నినచో దీని ఉపయోగం మరింత బాగా ఉండును. అంతేకాక చిన్న చిన్న తొట్టెలలో పెంచిన అజొల్లాను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాగా కలిపి పశువుకు తినిపించడం వలన పాల ఉత్పత్తి కూడా పెరుగును. అసిటోబ్యాక్టర్, ఇది చెరకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ జీవన ఎరువుకు నేరుగా మొక్కల వేళ్లలోనే కాక మొక్కల పై భాగములపైనను కూడా జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. అంతేకాక ఎన్ఏఏ అనబడే హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది వాడే విధానం, ఒక ఎకరం చెరకు పంటకు 4 కిలోల జీవన ఎరువును 2 దఫాలుగా వాడవలెను. ముచ్చలు నాటేటప్పుడు 2 కిలోలు మరియు మోకాలు లోతు పంట అయిన తర్వాత 2 కిలోలు 100 కిలోల సేంద్రియంపై ఎరువుతో కలిపి వాడవలెను. మరియు ఫ్రాంకియా, ఇది యాక్టినోమైస్టిస్ జాతికి చెందిన సూక్ష్మాంగజీవి. దీనిని సరుగుడు చెట్లకు మాత్రమే నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుగా వాడుకొనవలెను. ఇది సరుగుడు చెట్లు వేళ్లపై పెద్ద సైజు బుడిపెలు ఏర్పరిచి అధిక మోతాదులో నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించును. వాడే విధానం, సరుగుడు మొక్కలకు భూమిలో నాటేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కల వేళ్లపై ఉన్న బుడిపెలను సంగ్రహించి వాటిని ఒక పాత్రలో మెత్తగా నలక్కొట్టి నీటిలో బాగా కలిపి ద్రావణం తయారు చేసుకోవలెను. ఈ ద్రావణంను క్రొత్త మొక్కలు నాటే ప్రతి మొక్కకు 500 మిల్లీలీటర్ల చొప్పున పోసి నాటుకోవలెను. నెక్స్ట్, భాస్వరంను అందించే జీవన ఎరువులు. పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరము భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి వివిధ రకములైన లభ్యం కాని భాస్వరపు రూపంలోనికి మారిపోవును. ఉదాహరణకు భూమి ఆమ్ల గుణము కలిగి ఉన్నచో వేసిన భాస్వరము ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్లుగా మారిపోయి మొక్కకు లభ్యం కాకుండా ఉండును. ఒకవేళ భూమి క్షారగుణము కలిగి ఉన్నచో వేసిన భాస్వరం కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్ఫేట్లుగా మారి మొక్కకు లభ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భాస్వరంకు సంబంధించిన జీవన ఎరువులు వేసినచో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను మొక్కకు లభ్యమయ్యే స్థితికి తెచ్చును. వీటిలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, దాన్నే ఫాస్ఫో బ్యాక్టీరియా అని అంటారు. ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ ఫంగై, ఫాస్ఫో ఫంగై. ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా, విఏఎం అంటారు, వ్యామ్. ఫాస్ఫో బ్యాక్టీరియా, ఈ జీవన ఎరువు ముఖ్యంగా బ్యాసిల్లస్ మెగాథీరియంతో కానీ సూడోమోనాస్తో కానీ ఉపయోగించి తయారు చేయబడును. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరం

0: ను లభ్యమగు రూపంలోకి మార్చును. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చును. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయుటకు సేంద్రియ కర్బనము అత్యవసరము. కావున ఈ జీవన ఎరువుతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువును వాడవలెను. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరంను లభ్యపరచుటయే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లను కూడా సరఫరా చేయును. మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంపొందించును. దీనివల్ల పంట దిగుబడి పెరుగును. ఈ వాడే విధానం: ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో కానీ మొక్క నాటినప్పుడు కానీ సాళ్లల్లో పడేటట్లు వేసుకొనవలెను. వరి విషయంలో నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో వేసుకొనవలెను. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకోవలెను. ఫాస్ఫో ఫంగై: ఈ జీవన ఎరువు ఆస్పర్జిల్లస్ అవామోరి లేదా పెన్సీలియం డిజిటోటంను ఉపయోగించి తయారు చేయబడును. ఫాస్ఫోబ్యాక్టీరియం కన్నా శక్తివంతమైన జీవన ఎరువు. దీనిని అన్ని పంటలకు వాడుకోవచ్చును. ఇది నేలలో చేసే జీవ ప్రక్రియ ద్వారా 90% లభ్య భాస్వరం మొక్కకు దొరుకును. వాడే విధానం: 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి 1 ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్లల్లో పడేటట్లు వేసుకోవాలెను. ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా వ్యామ్: ఇది శీలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వేళ్లను చొరలేని భూమి అడుగు పొరల్లోనికి చొచ్చుకొని పోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతో పాటి సూక్ష్మ పోషకాలైన జింకు, కాపర్, మ్యాంగనీసు, ఇనుము మొదలగు వాటిని నీటితో సహా అందించును. మైకోరైజా వాడిన మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగనిరోధక శక్తి పెంచడం గమనించవచ్చు. భూమిలో నిమటోడ్ల బెడదను ఈ శిలీంద్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చును.
1: సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు డాక్టర్ సి యాస్మిన్ శాస్త్రవేత్త గారు వివరించిన జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత గురించి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు.

0: ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో నాలుగు జిల్లాల్లో మూడు బహిరంగ సభలు, ఐదు చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట్ర బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెంబరం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,

0: 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది.
1: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు, నవల 14వ భాగం ప్రసారమవుతుంది, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో బువ్వ కథానిక వినిపిస్తున్నవారు శ్రీ వై నర్సిరెడ్డి. అనంతరం భక్తి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె నవీన్ కుమార్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 మాధ్యమాల్లో భాష విశ్రాంత ఆకాశవాణి డీడీజీ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం హరి. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు 12:00 ఇక 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు.

ఉంటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లే పాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రాత్రి 7:00 లలిత గీతం. 7:05 తెలుగుల జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కొండపల్లి వీరభద్రయ్య బృందం వారిచే నారద గర్వభంగం యక్షగానం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 ఒక సినిమా పాట. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 11:00 ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

వసంత వీణ యుగళగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు.

అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాచే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఈఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంలో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా నిపుణులను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2వ పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3వ పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-7800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా

ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

0: హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో జూలై 18వ తేదీ వరకు అక్కడక్కడా స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఉదయరేఖలు. ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 70వ శ్లోకం.

इष्टस्यामिति मे मतिः च आवयोः मरियु मन इद्दरि योक्क इमं ई धर्म्यं మోక్ష ధర్మ సంబంధమైనట్టి సంవాదం సంభాషణను యహ అధ్యేష్యతే ఎవడైతే అధ్యయనం చేస్తాడో తేన అట్టి విద్యార్థి చేత అహం నేను జ్ఞానయజ్ఞేన జ్ఞానయజ్ఞ విధానంతో ఇష్టః ఆరాధింపబడిన వాణ్ణి శ్యామ్ అవుతాను. ఇది మే మతిహి అని నా యొక్క నిశ్చయము.

0: इष्टस्यामिति मे मतिः।
1: అర్జున, మనం ఇప్పటివరకు చేసిన సంభాషణ అంతా మోక్షధర్మం నుంచి పక్కకు తొలగకుండా సాగింది. అందుకే దీన్ని అధ్యయనం చేసేవారు నన్ను ఉద్దేశించి జ్ఞానయజ్ఞం చేసినట్లే అవుతుంది. ఇది నా నిశ్చయం. యజ్ఞాలన్నిటిలోకి జ్ఞానయజ్ఞమే సర్వశ్రేష్టమని చెప్పాడు. అందుకే గీతాధ్యయనాన్ని జ్ఞానయజ్ఞ రూపంగా విధిస్తున్నాడు. అశ్వమేధ యాగాదుల కంటే ఈ గీతాశాస్త్ర అధ్యయనం శ్రేష్టమైనది. భగవద్గీతను ఒట్టిగా పారాయణం చేయడం నిమ్నస్థాయి జ్ఞానయజ్ఞం, లోలోపల చదువుకోవడం మధ్యమ జ్ఞానయజ్ఞం, భగవద్గీత తత్వాన్ని భావిస్తూ ధ్యానించడం ఉత్తమ జ్ఞానయజ్ఞం. కాగా అన్ని రకాల సాధకులకు కూడా గీతాధ్యయనం వల్ల యజ్ఞఫలం లభిస్తుందని చెప్పడమే ఈ శ్లోకంలోని సారాంశం.

0: इष्टस्यामिति मे मतिः।
1: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక నవల స్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 14వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమం. ఇందులో బువ్వ కథానిక వినిపిస్తున్నవారు శ్రీ వై నర్సిరెడ్డి. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. ముందుగా సమాచార వేదిక. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అర్జీల స్వీకరణ 13న ఉండదు, 15వ తేదీన నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సర్ ప్రక్రియలు యావత్ అధికార యంత్రాంగం నిమగ్నమవడంతో సోమవారం అర్జీల స్వీకరణ ఉండదని ఆయన చెప్పారు. 15వ తేదీన నిర్వహించే ఈ రెండు కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు తీసుకుంటామని, ఆ రోజు తనతో పాటు జేసీ ఇతర శాఖల జిల్లా అధికారులు ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఓటరు జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. శని ఆదివారాల్లో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్తో 85.12% ఓటరు ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయిందని కలెక్టర్ ఆనంద్. 5 రోజులుగా పూర్తిగా ఇదే అంశంపై దృష్టి సాధించడం, అందుకు జిల్లా యంత్రాంగం ప్రధాన పార్టీల శ్రేణులు సహకరించడం సానుకూల ఫలితాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియలో అనంతపురం జిల్లా వెనుకంజలో ఉందన్న పేరు పోగొట్టేందుకు బీఎల్ఓలతో పాటు డిఆర్డిఓ, మెప్మా సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, సమాచార పౌర సంబంధాల ఉద్యోగులంతా శ్రమించారు. వర్షాభావంతో తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాయదుర్గం పట్టణం కోతిగుట్టకు చెందిన ప్రజలు తాగునీరు సక్రమంగా అందించాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఆదివారం ఉదయం ప్రధాన అనంతపురం రహదారిపై రాస్తా రోక్ నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. 10 రోజులుగా నీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని పలు శివాలయాల్లో సోమవారం చతుర్దశి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. రెవెన్యూ కాలనీలోని రామాలయంలో వెలసిన భవానీ శంకరస్వామికి ఉదయం 7:30 రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు చేయనున్నారు. నగరంలోని వేణుగోపాల్ నగర్లో వెలసిన సాయినాథ మందిరంలో 29వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శకులు రంగనాయకులు నగేష్ తెలిపారు. వారు ఆదివారం ఆలయంలో జరిగిన సమావేశంలో గురు పౌర్ణమి వేడుకల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. 28వ తేదీన సాయినాథుడి ఉత్సవ విగ్రహాన్ని వైభవంగా ఊరేగించనున్నట్లు చెప్పారు. ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణలోని వరంగల్లులో నుంచి వస్తున్న 60 మంది కళాకారులు ప్రదర్శించే విన్యాసాలు నిలుస్తాయని అన్నారు. 29వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 5:30 కాకడ హారతితో పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. గానకోకిల జానకి అస్తమయం సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు గాయకులు కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘంటసాల సంగీత కళాభారతి ఆధ్వర్యంలో ఆదివారం టవర్ క్లాక్ కూడలిలో వారు వెలిగించిన కొవ్వొత్తులు చేతపట్టిన జానకమ్మ చిత్రంతో కూడిన ఫ్లెక్సీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాలలో ఆచార్య సుధాకర్ మాట్లాడుతూ సినీ సంగీత జగత్తులో మధుర గాయ

0: అని జానకి తనదైన ముద్ర వేశారన్నారు. ఆ స్వరం ఎప్పటికీ మోగబోదని, పాటల రూపంలో మనకు వినిపిస్తూనే ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఘంటసాల ఆరాధన సమితి ప్రతినిధి జీవి రామయ్య, ఘంటసాల సంగీత కళాభారతి అధ్యక్షులు సురేష్ బాబు, సంగీత ప్రేమికులు రంగస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వివిధ వార్తాపత్రికల ద్వారా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల
3: సైబాల్,
2: గజ్జా బొబ్బల
3: సైబాల్,
2: నడుగులో తామర
3: సైబాల్,
2: బురద పుల్ల
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: నవల ఇప్పుడు విందాం. నవల స్రవంతి, శీర్షికన పున్నాగపూలు. నవల 14వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర.
4: నవల స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 14వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మీద జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. అక్కడికి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ తన పెద్దనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని అక్కడి క్రమశిక్షణకు, చికిత్సా విధానానికి ఆశ్చర్యపడుతుంది. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల వల్ల మాతృత్వాన్ని కోరుకొని రాధ అక్కడే చికిత్స పొందుతున్న మరో రోగి తాలూకు కొడుకు సుందర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది. కుటుంబ సభ్యుల నిరాదరణ వల్ల మాదక ద్రవ్యాలకు బానిస అయిన స్వప్న అనే రోగికి అండగా నిలుస్తుంది. ఎంతో పలుకుబడి ఉన్న మంత్రిగారి భార్య కాంత మాంటి 6 నెలల కన్నా బ్రతకదని తెలుసుకుని బాధపడుతుంది. తన భర్తని బాగు చేయడంలో భాగంగా తను కూడా షీలా మేడం దగ్గరికి కౌన్సిలింగ్కి వెళుతుంది రాధ. ఇక వినండి పున్నాగపూలు నవల 14వ భాగం. కృష్ణ లోపలికి రాగానే, అదేమిటి డాక్టర్, ఆవిడ 6 నెలల కన్నా బ్రతకదని ఆవిడ ముఖాన అలా చెప్పేశారు? ఆవిడలో 10 నిమిషాల్లో ఎన్ని మార్పు మారిపోయా చూడండి. అసలు అలా తడబడిపోయింది రాధ. కాంతంగారి దుఃఖం ఆమెను కదిలించి వేసింది. డాక్టర్ పిళ్ళై ఏదో చెప్పబోయాడు. ఆపేశాడు కృష్ణ. జీవితం గురించి ఇమీడియట్ అవేర్నెస్ కలగాలంటే అసలు తను ఎలాంటి భ్రాంతుల్లో ఉన్నది, ఏమిటి ఫీల్ అవుతోంది, ఏం కావాలి నిజంగా అని ఆలోచింప చేయాలంటే ఇది ఒక పద్ధతి రాధ. ఇది షాక్ ట్రీట్మెంట్ లాంటిది. ఇది అందరికీ పనికిరాదు. ఈవిడంటే గురూజీకి విపరీతమైన గౌరవం. అంత ఆప్యాయంగా మనుషుల్ని ప్రేమించి దగ్గరకు తీసుకునేవాళ్ళు చాలా తక్కువ అనేవారు. కానీ ఈవిడ తనకేం కావాలో తెలుసుకోదు, తప్పకుండా ఒకరోజు ఏ క్యాన్సర్గానో బయటపడుతుంది అనేవారు. అదే జరిగింది. ఒక డాక్టర్గా నేను నేర్చుకున్న ముఖ్య విషయం ఇదే రాధ. పేషెంట్కి సరైన వైద్యం చేయాలి, కానీ మనిషి లోపల జరుగుతున్న అనేక విభిన్న విషయాల గురించిన సంఘర్షణను ఒక దారికి తెచ్చుకుంటే కానీ ప్రకృతి సిద్ధమైన హీలింగ్ జరగదు. తన బ్రతకడానికి అంతర్లీనమైన బలమైన కారణాన్ని ఇటువంటి వారిలో నిద్ర లేపకపోతే వీడు బ్రతకాలని అనుకోరు. మన మనసు చాలా శక్తివంతమైనది, కానీ అంత శక్తివంతమైన దానిని పనిచేయించడానికి మరొక శక్తివంతమైన ఆయుధం అవసరం. అది నమ్మకం అవ్వచ్చు, భగవంతుడవ్వచ్చు,

నేను ఈ ప్రపంచంలోకి వచ్చిన పని పూర్తి కాలేదు అన్న భావం కావచ్చు. మనిషి ప్రకృతిలో ఏది బలమైన గుణమో దాన్ని కదిలించగలిగితే ఇటువంటి వాళ్ళు బ్రతుకుతారనుకుంటాను. వారి గురించి వారికి తెలియచెప్పాలి. రోజ్ మిల్క్, దిబ్బరొట్టెలు, మీరు గుర్తుకు తెచ్చిన పప్పు చెక్కలు వినేవాళ్లకు చాలా సామాన్యంగా కనిపించవచ్చు, కానీ అవి ఆవిడ పాత జీవితంలో ఆవిడ చాలా చలాకీగా అన్ని విషయాలలో ఆప్యాయంగా పాల్గొన్న రోజుల తాలూకు మీటలు నొక్కాయి. ఇప్పుడు ఆవిడ ఒరిజినల్ పర్సనాలిటీ నిద్రలేస్తుంది. లేకపోతే నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, ఇలా వెళ్ళిపోతే చాలు అన్న ఆలోచనతో ప్యాసివ్ సూసైడ్కు చాలా సులభంగా లొంగిపోతారు. కాంతం ఆంటీ విషయంలో అలా జరగనివ్వకూడదనే నా ప్రయత్నం. కాంతం రిపోర్ట్స్ చూస్తూ మాట్లాడుతున్నాడు కృష్ణ. విపులంగా ఒక్కొక్క మాట వివరిస్తుంటే మనసులో ఏవో బలమైన తలుపులు అతి బలంగా తోసి కొత్త వెలుతురు తోసుకొస్తున్నట్లుంది రాధకు. ఎవరికి ఏ పద్ధతి పనిచేస్తుంది అని తెలుసుకోవడమే కష్టం, కానీ సత్యం అనే విషయాన్ని గురించి తక్కువ అంచనా వేయకూడదు. అది షాక్ కొట్టినా సిస్టమ్ను మళ్లీ పనిచేసే పద్ధతిలో పెట్టవచ్చు. ఏం మాట్లాడలేదు రాధ, తల దిమ్ముగా ఉంది. హాస్పిటల్ అంటే ఏవో పరీక్షలు చేసి ఫీజులు బాధేసి వైద్యం చేసి పంపుతారన్న తన ఆలోచనను జీకే హాస్పిటల్ మొదటి రోజే మార్చింది. కానీ పేషెంట్లను అధ్యయనం చేసి వాళ్ల మనస్తత్వాలు తెలుసుకుని వాళ్లకు ఏం కావాలో వాళ్లకే అర్థమయ్యేట్లు చేసి శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులుగా చేయాలన్న తపన ఎంతమంది వైద్యులకు ఉంటుంది? ఎన్ని హాస్పిటల్స్ ఈ విధంగా పనిచేస్తున్నాయి? ఆ ప్రయత్నంగా పెదనాన్న ఫోటో చూసి దండం పెట్టింది రాధ. బ్రతికి ఉండగా కన్నా పెదనాన్న పైలోకాలకు పోయి చాలా అర్థమవుతున్నాడు. ఆమెను చూస్తున్నారు నర్స్ గౌరీ, డాక్టర్ పెళ్ళై, డాక్టర్ కృష్ణ. మొదటి ఇద్దరి కళ్ళలో ఆర్ద్రత, కానీ కృష్ణ కళ్ళలో అదేమిటి? పెద్ద పుస్తకం పట్టుకుని చదవాలనే ప్రయత్నం చేసి చిన్న పాపను చూస్తున్నాడు. రాధ ఫోన్ మ్రోగింది. రాధ, నేను స్వప్నను మాట్లాడుతున్నాను. ఆశ్చర్యంగా వింటోంది. కాసేపు విని వెంటనే ఆమె ఏం చేయాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పేస్తోంది రాధ. షీలా మేడం క్లినిక్ నుంచి వెనుకకు వస్తుండగా ఉన్నట్టుండి గౌరీ కనబడింది. హలో రాధ అన్నది. యూనిఫామ్లో లేదు. ఏమిటి, డ్యూటీ లేదా అడిగింది రాధ. లేనట్టి ఉన్నట్టు కూడా. అంటే? అర్థం అవ్వలేదు రాధకు. వారానికి ఒక పూట వార్డులో పనిచేస్తాను. వస్తారా? వస్తాను, కానీ ఇప్పటి నుంచేనా? రాత్రి అయిపోదా? అవుతుంది, నైట్ కంటిన్యూ చేస్తాను. మీరు కావాలనుకున్నప్పుడు వచ్చేద్దురు గాని. పదగౌరీ ఉత్సాహంగా అన్నది రాధ. ఇక్కడికి వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకోవద్దు అంటారు డాక్టర్. పిల్లలతో కలిసిపోవాలి, హాయిగా ఉండాలి అందుకని. అందరికీ ఇట్లాంటి డ్యూటీలు ఉంటాయా? అందరికీ పర్మిషన్ లేదు. ఇక్కడ పనిచేసిన, ఓల్డ్ హోమ్లో పనిచేసిన, టాయిలెట్స్ క్లీనింగ్ లాంటి పనులు చేసినా మాకు ఆ రోజు డబుల్ శాలరీ ఉంటుంది. అందుకని చాలామంది ఉత్సాహం చూపిస్తారు. కానీ డాక్టర్ గారు ప్రేమ, సర్వీస్ చేయాలన్న యాటిట్యూడ్ ఉందనిపిస్తేనే పర్మిషన్ ఇస్తారు. ఒక్కొక్కసారి మా స్టాఫ్లో ఉన్నవాళ్ళు దొరకకపోతే నిర్మల్ హృదయ లాంటి వాళ్ళను కాంటాక్ట్ చేసి మనుషులను సర్వీస్కు తెప్పిస్తారు. కానీ యాటిట్యూడ్ లేని వాళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవరు. ఓరి నాయనోయ్, ఇదెక్కడి గోలా? కొంతమంది నటించవచ్చు కదా. అదే అన్నది రాధ. నవ్వింది గౌరీ. నటించడమా? డాక్టర్ కృష్ణ గారిని షీలా మేడంను ఎలా తప్పించుకుంటారు? ఉల్లిపాయను ఒలిచినట్టు వాళ్ళు ఏమిటి ఆలోచిస్తున్నారో, ఏమిటి అనుకుంటున్నారో చెప్పేస్తారు. ఇట్లాంటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవరు. వీళ్ళిద్దరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారో వణుకొచ్చింది రాధకు. తనది అసలు మొత్తం నటనే. తను ఆలోచించేదేమిటో అర్థమైతే ఒక గంట హాస్పిటల్లో ఉండనియరు. ఎందుకో తిరిగి స్పీడ్గా పారిపోవాలనిపిస్తోంది రాధకు. కానీ ఎక్కడికి? చిల్డ్రన్ వార్డ్ కోలాహలంగా ఉన్నది. అంతమంది పిల్లలు, అరుపులు, కేకలు. తన క్లాస్మేట్ ఒక అమ్మాయి మాన్సరీ ట్రైనింగ్ చేసి పిల్లల స్కూల్లో పనిచేస్తుందని తను కూడా చేయాలనుకున్నది రాధ ఒకప్పుడు. హబ్బో, దానికి చాలా డిసిప్లిన్, ఓపిక ఉండాలి. నీ వల్ల ఏమవుతుంది అన్నది తల్లి. పిల్లలున్న వాళ్లకు పిల్లలు అర్థమవుతారు, కానీ దీర్ఘాలు తీసింది అత్తగారు. అప్పటికి ఇది నా వల్ల అయ్యే పని కాదు అని సగం నిర్ధారణకు వచ్చేసింది రాధ. అసలు తన వల్ల ఇంత ఓపిక, సహనం, పిల్లల అల్లరి భరించగలడు, వాళ్లను గదమకుండా, కొట్టకుండా, విసుక్కోకుండా వాళ్ల ఆగడం అంతా భరించగల శక్తి తనకు లేవని పూర్తి నిర్ధారణకు వచ్చేసింది. ఇంత ఓపికేమిటి నీకు? స్నేహితురాలను సహజన్ అడిగింది ఆశ్చర్యంగా రాధ. మనోహరంగా నవ్వింది సహజ. జాషువా అనే ఒక మహాకవి ఏమన్నారో తెలుసా? తెలియదు. ఏం లేదు, ఆయనకు బిడ్డ పుట్టగానే మా ఇంట్లో ఒక మహానీయంతో పుట్టాడని కవిత్వం రాశారట. ఆయన మాటల్లో ఎంత ఆప్యాయత, ఎంత ఆనందం ఉన్నదో అర్థమైతే కానీ పిల్లల్ని భరించరు అన్నదానికి

అర్థం తెలియదు అన్నది సహజ. ఒక అరపూట ఆమెతో గడిపినా అదేమిటో అర్థం కాలేదు రాధకు. ఎప్పుడు పారిపోదామా అని అనిపించింది. వీళ్ళకి ఇన్హిబిషన్స్ ఉండవు రాధ. తప్పులు ఒప్పులు వీళ్లను బంధించవు. వీళ్ల చుట్టూ ప్యూర్ ఎనర్జీ ఉంటుంది. ప్రానిక్ హీలింగ్ వగైరాలు నేర్చుకుని స్కానింగ్ చేయడం వస్తే నీకు అర్థమవుతుంది. పచ్చటి చెట్ల మధ్య, పువ్వుల మధ్య, సెలయర్ల దగ్గర, సువాసనల దగ్గర ఉన్నట్టు ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే అర్థం కాలేదు రాధకు ఆ రోజు. అంటే మనం ఉండే ప్రపంచంలో మనుషుల థాట్ ప్రాసెస్, స్వార్థాలు, కక్కుర్తులు వలన మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అట్లాంటప్పుడు ఆ ఉక్కిరి బుక్కి నుంచి తప్పించుకోవాలంటే ఎనర్జీ లెవెల్స్ ప్రాంతానికి వెళ్ళి వైబ్రేషన్ పెంచుకోవాలి. అవి కొన్ని గుళ్ళు, ప్రార్థనా మందిరాలు, అద్భుతమైన వ్యక్తులు, వాళ్ళ తపస్సును నిక్షిప్తం చేసిన ప్రదేశాలు, కొన్ని ఆరామాలు, ప్రకృతి ఒడి, లేకపోతే లోపల ఒడిలిపోయినట్లు అవుతాం. అది కోపంగా, భయంగా, అసూయగా, నిస్సహాయతగా బయటపడుతుంది. నాకు ఈ పిల్లల దగ్గర ఆ ఎనర్జీ కనిపిస్తుంది. అందరి పిల్లలు అలా ఉంటారంటావా అనుమానంగా అడిగింది. ఎందుకు తనకు విపరీతంగా అల్లరి చేసి అన్ని వస్తువులు విరక్కొడుతూ బండగా ఉండే తన ఆడబడుచు పిల్లలు చాలా వెల్ మేనర్డ్గా ఉండి, చాలా పెద్ద మనిషి చిన్న పిల్లాడిలాగా కొంచెంచుకుపోయినట్టు కనబడే తన అన్నయ్య కొడుకు వీళ్ళలో ఎవడూ సహజ చెప్పే కేటగిరీలో లేరనిపించింది. ప్లే స్టేషన్ కొనిపెట్టలేదని తండ్రిని కాల్ చేసిన 4 ఏళ్ల పిల్లవాడు గుర్తుకొచ్చాడు. క్లాస్ టీచర్ను పొడి చేసిన 8 ఏళ్ల పిల్లవాడు భయపెట్టాడు. ఇంకా అబ్నార్మల్ పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు, అవకరంతో పుట్టి తల్లిదండ్రుల టైం, డబ్బు, జీవితం శూన్యంగా మార్చేసే పిల్లలు వీళ్ల సంగతి ఏమిటి? చాలాసేపు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు. నాకు గనుక గవర్నమెంట్ హక్కు ఇస్తే ఒక మైక్ తీసుకుని పిల్లల గురించి తెలియని వారు, ప్రేమించడం చేతకాని వాళ్ళు, ప్రాణ విలువ అర్థం కాని వారు, పిల్లలను పెట్టుబడి అనుకునేవారు దయచేసి పిల్లల్ని కనకండి, కంటే శిక్షార్హులు అని ఊరూరా ప్రచారం చేస్తాను అన్నది సహజ, చాలా ఉద్వేగంగా. నాకు కూడా పిల్లల్ని కనే అర్హత లేదు, నేను ఈ కేటగిరీ దాన్నే. సహజ అర్థమైనట్టు చూసింది. నీలో చాలా భయాలున్నాయి రాధ, చాలా అభద్రత ఉన్నది. నీకు పిల్లలంటే అయిష్ట తెలియదు. మిగతా వాళ్ళ ఆంక్షలకు లోబడి వాళ్ళను పెంచాలన్న భయం, నిన్ను వాళ్ళు ప్రేమించరేమో అన్న భయం, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ నీకు చాలా ఎక్కువ. నువ్వు ప్రేమరాహిత్యంలో బ్రతుకుతున్నావు రాధ, అది అంత మంచిది కాదు. ఎవరికో కాదు, నీకు. ఉలిక్కిపడింది రాధ. ప్రేమరాహిత్యం, ఆ మాట షాక్లాగా తగిలింది. అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది. ఆ తర్వాత సహజ 2-3 సార్లు ఫోన్ చేసినా కమ్యూనికేట్ చేయలేదు రాధ. చాలా రోజుల వరకు ఆ ప్రేమరాహిత్యం అనే మాట వేటాడేది, కానీ తర్వాత మామూలు జీవితంలో పడి మర్చిపోయింది. ఇవాళ మళ్ళీ సహజ గుర్తుకొచ్చింది. గౌరీ పిల్లలతో సహజంగా కలిసిపోయింది. వాళ్ళు ఆమెను ఒక స్టాఫ్గా చూడడం లేదు. ఏమిటో కబుర్లు, అర్థం కానివి, అయినా శ్రద్ధగా వింటోంది గౌరీ. వాళ్ళను దగ్గరకు తీసుకుంటోంది, ముద్దు పెట్టుకుంటోంది, గదమాయిస్తోంది. అక్కడ పనిచేసే కొంతమంది స్టాఫ్ ఉన్నారు. ఆ వారంలో జరిగిన విషయాలు, పిల్లల బిహేవియర్ మీద అబ్జర్వేషన్స్, వాళ్ల కోరికలు అన్నీ ఆఫీస్ రూమ్లో కూర్చుని గౌరీకి అప్పచెప్పారు. భోజనాల సమయానికి అందరూ క్రమశిక్షణలో వరుసగా కూర్చుని ఎవరి కంచాలు, గ్లాసులు వాళ్ళు తెచ్చుకుని ముద్దుగా వరుసలో కూర్చున్నారు. కదంబం సాంబార్ లాంటి వంటకం, మజ్జిగ ఒక అరటిపండు, నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలు, ఇదే ఆహారం. ముందు ఆ రోజు భోజనం అందజేసిన దాతలకు కృతజ్ఞతలు చెప్పి వాళ్ల శాంతి కోసం మంత్రం చెప్పి భోజనం చేస్తున్నారు. భోజనాలు అవగానే ఎవరి ప్లేటు, గ్లాసు వాళ్ళు క్యూలో వెళ్ళి కడిగి తుడిచి బోర్లించారు. ఇద్దరు బాబులు గోడకు ఆనుకుని చేతులు కట్టుకుని విడిగా కూర్చున్నారు. వాళ్లకు మిగతా వాళ్లతో భోజనం రాలేదు. ఎందుకని అలా? ఇదేమైనా పనిష్మెంటా? అడిగింది రాధ కంగారుగా. పనిష్మెంట్ అంటే పిచ్చి భయం రాధకు. హోంవర్క్ చేయలేదని తల్లి చీకటి గదిలో ఒంటరిగా వదిలేసి రాత్రంతా ఉంచును వగైరాలు మర్చిపోలే అనుభవాలు రాధకు. తల్లి తండ్రి ఉండే తనలాంటి పిల్లలగతే అలాగుంటే అనాథులైన ఈ పిల్లలకు ఇట్లాంటి శిక్షలు మామూలే అయి ఉంటాయి, నిట్టూరుస్తూ అనుకున్నది రాధ. పనిష్మెంటా? అదే మాట మేడం. అట్లాంటివి చేస్తే ముందు మమ్మల్ని బయటకు పంపిస్తారు. వాళ్లకు జ్వరం, అందుకని స్పెషల్ చారు అన్నం, ఆ తర్వాత కషాయం ఇస్తాం. వాళ్లకు భయం వేసి ఒంటరితనంగా ఫీల్ అవ్వకుండా మాలో ఒకరు వాళ్ళ దగ్గర పడుకుంటాం. స్టాఫ్లో ఒక పెద్దావిడ చెప్పారు. ఆశ్చర్యంగా చూసింది రాధ. మీరు ఆశ్చర్యపోవడంలో అర్థం లేదు మేడం. మిగతా ఎన్ని చోట్ల అనాథాశ్రమాల్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, నిరాదరణ, ఒక గదిలో 10 మందిని కుక్కడం, వాళ్లకు కుక్కలు కూడా ముట్టని ఆహారం పెట్టడం, ఇవన్నీ సామాన్యమైపోయాయి. కానీ ఇక్కడ పిల్లలు చాలా ప్రివిలైజ్డ్ క్లాస్ అనిపిస్తుంది మాకు. ఎంతో డబ్బు, హోదా ఉన్న వాళ్లకు దొరకని చాలా ఆప్యాయతలు వీళ్లకు దొరుకుతున్నాయి. తమాషా ఏమిటంటే, మేము ఇక్కడికి వచ్చి చాలా మారిపోయాం. అన్నిటికన్నా సెక్యూరిటీ ఎంత ముఖ్యమో అది ఇవ్వడం ఎట్లాగో నేర్చుకుంటున్నాము. చాలాసేపు అందరూ ఆప్యాయంగా కబుర్లు చెప్పు.

0: అన్నారు. నీ పేరేమిటమ్మా? ముద్దుగా ఒక పాపను అడిగింది రాధ. నా పేరు రజనీకృష్ణ, షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది. మరో బాబు చైతన్యకృష్ణ, మరొక పాప పేరు లక్ష్మీకృష్ణ, మరొక పాప మేరీకృష్ణ. అదేమిటి అని ఆశ్చర్యంగా అడిగింది రాధ. అదంతే మేడం, ఇక్కడ ప్రతి ఒక్కరికి లాస్ట్ నేమ్ కృష్ణ. వాళ్ళ తండ్రి గార్డియన్ అన్ని కృష్ణగారే. ఆయన కుటుంబం చాలా పెద్దది, నవ్వుతూ చెప్పింది మరొక స్టాఫ్. ఏమాత్రం వీలున్నా మేమందరం ఇక్కడ జాయిన్ అయిపోయి మా లాస్ట్ నేమ్స్ మార్చేసుకుందాం అనుకుంటున్నాం మేడం, జోక్గా చెప్పింది మొదట పరిచయం అయిన పెద్దావిడ. ఆవిడ పేరు ఒకలమాల. ఉయ్యాలలో నెలల పాపాయిలు పాలు తాగి నిద్రపోతున్నారు. ఒక పాపాయి దాదాపు 8 నెలలు ఉంటాయేమో, నిద్రపోకుండా ఉయ్యాలలో లేచి నిలబడాలన్న ప్రయత్నం చేస్తోంది. ఒకలమాల ఆ పిల్లను భుజాన వేసుకుని తిప్పుతోంది. ఆ గది నిండా బోలెడు బొమ్మలు, అందులో చాలా ఖరీదైనవి కూడా ఉన్నాయి. ఇవన్నీ అందరూ పంపించే బహుమతులు మేడం. చాలామందికి మంచి పనులు చేసి ఆనందాన్ని అనుభవించడం నేర్పడం మన థెరపీలో ఒక పార్ట్ అంటారు డాక్టర్. నాకు ఈ థెరపీ అర్థమయ్యేందుకు చాలా రోజులు పట్టింది. ఆ పిల్లను ఆవిడ లాలిస్తుంటే కిలకిలా నవ్వుతోంది ఆ బంగారు తల్లి. అటే సమ్మోహనంగా చూస్తుంది రాధ. ఎంత బాగుందా పాప? ఎవరి పాప? అప్రయత్నంగా అడిగింది. మా బంగారు పాప, ఆవిడ ముద్దు చేస్తుంటే ఆ పాప కేరింతలు కొడుతూ నవ్వుతుంది. ష్ అంటూ ఆఫీస్ రూంలోకి తీసుకెళ్ళింది గౌరీ. ఆ పాప ఎవరో తెలుసా? దాదాపు 9 నెలల క్రితం కాబోలు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది తెలుసా. ఏం న్యూస్? ఒక తల్లి నెత్తురోడుతున్న పసికందును కుప్పతొట్లో పడేసి వెళ్ళిపోయింది. కుక్కలు దాన్ని ఆహారంగా చేసుకోబోతుంటే ఒకరెవరో మనకు ఫోన్ చేశారు. డాక్టర్ కృష్ణగారు స్వయంగా వెళ్ళి తీసుకొచ్చారు. అప్పటికే ఆ పాప బొటనవేలు తినేశాయి. ఆ పాప బ్రతకదు అనుకున్నాను, కానీ భగవంతుడి దయతో బ్రతికింది. సరిగ్గా అప్పుడే ఒకలమాల గారు మన హాస్పిటల్లో పేషెంట్గా ఉన్నారు. చాలా సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడేవారు. డాక్టర్ కృష్ణ, షీలా మేడం, డాక్టర్ పిళ్ళై అలా ఆలోచించి ఆ పాప రక్షణ భారం ఒకలమాల గారికి ఇచ్చారు. మేమందరూ అనుకోని విధంగా ఆ పాపను కంటికి రెప్పలాగా కాపాడి ఇంత బంగారు తల్లిగా పెంచారు ఆవిడ.
1: ఆవిడెవరసలు? ఇక్కడ ఎంప్లాయా?
0: కాదు మేడం, ఇక్కడ వాలంటరీ సర్వీస్ చేసే ఎవ్వరూ ఎంప్లాయీస్ కాదు. చాలామంది పెద్దంటి కోడళ్ళు, మంచి అంతస్తులో ఉన్నవారు. ఇందాక మీరు చూసిన ఒకరిద్దరు కలెక్టర్ గారి తల్లి, మరొక ఆమె రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ గారి భార్య. ఆశ్చర్యంగా చూస్తోంది రాధ దూరంగా పిల్లల్ని సముదాయిస్తున్న ఆ ఇద్దరిని. వీళ్ళందరికీ ఇళ్ళు, వాకిళ్ళు, పిల్ల, జల్ల అందరూ ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగింది రాధ. ఆ, చాలా బాధ్యత గల ఇళ్ళాళ్ళు. కానీ సంసారం అనే గందరగోళలో వాళ్లలో ఎంతమంది తల్లులున్నారో, ఎంతమంది మంచి మనుషులున్నారో మర్చిపోయారు అంటారు షీలా మేడం. వీళ్ళు నిజానికి వీళ్ళ పిల్లలకే అర్థం కారు. వీళ్ళని ప్రతిరోజు గమనించే మాకు వీళ్ళు తెలిసినట్టుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు అర్థం అవరు, నవ్వుతూ చెప్పింది గౌరీ. రాధ, మీకు మరొక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తాను, ఈసారి మీకు చూడాలని ఉంటే.
1: అదేమిటి?
0: ఎవరావిడ? ఆవిడ పేరు పుణ్యవతి గారు. ఆవిడ ఏం చేస్తారో తెలుసా? ఇక్కడికి కొంత దూరంలో లెప్రసీ హాస్పిటల్ ఉన్నది. చాలా చాలా హోదా గల వ్యక్తి ఆవిడ. ఇంట్లో 5 పని మనుషులు ఉన్నారు. కానీ పుణ్యవతి గారు ప్రతి ఆదివారం లెప్రసీ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ బట్టలు వేడి నీళ్లలో పెట్టి శుభ్రంగా ఉతికి ఆరేసి సాయంత్రం దాకా అక్కడి వాళ్లకు సహాయం చేసి ఇంటికి వెళతారు. అప్పుడప్పుడు మన హాస్పిటల్ కూడా వచ్చి వెళతారు. ఈసారి వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను. చిచ్చిచి, అదేమిటి కుష్ఠవ్యాధి వాళ్ళకా? వాంతి వచ్చేసింది రాధకు. బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కుని బయటకు వచ్చేటప్పటికీ గౌరీ లెమన్ జ్యూస్ ఇచ్చింది. సారీ గౌరీ, నాకు తెలియకుండానే, చాలా అపరాధ భావనతో చెప్పింది. కానీ గొంతులో ఆ చేదు అనుభూతి పోవడం లేదు, నవ్వేసింది గౌరీ. పర్వాలేదు మేడం, మొదట్లో విన్నప్పుడు మాకు కూడా చాలా అవర్షన్గానే అనిపించింది. డాక్టర్ గారు ఆవిడను పరిచయం చేస్తే వింత మనిషిని చూసినట్టు చూశాం. ఈ మధ్య ఒక విషయం గమనిస్తోంది రాధ. వీళ్లకు ట్రైనింగో లేక వీళ్ళు ఇలా మారారో, వీళ్ల మాటల్లో వెటకారం, వ్యంగ్యం, ఎత్తిపొడుపు, నేరారోపణ ఉండవు. తనకు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత ఇవి కనబడతాయి.
1: ఆలోచించడం నేర్పాలి రాధ, మీ పెదనాన్నగారు అది మాకు నేర్పారు అన్న కృష్ణ మాటలు గుర్తుకొచ్చాయి.
0: ఆలోచించిన మాట దేవుడెరుగు, ముందు మాట్లాడించడం నేర్పిస్తారులాగా ఉన్నది అనుకున్నది రాధ. వీళ్లతో మాట్లాడేటప్పుడు నేను కూడా జాగ్రత్తగా ఉండాలి, తనకు తాను చెప్పుకున్నది రాధ. ఎట్లా ఉంటారావిడ? అనుమానంగా అడిగింది రాధ. చాలా మోడర్న్గా ఉంటారు, బాబ్ కట్, సల్వార్ కమీజ్, చాలా చాలా బాగుంటారు. అస్సలు మింగులు పడడం లేదు రాధకు. ఆవిడకి ఏం తక్కువని అట్లాంటి మనిషి ఇట్లాంటి పనులు చేయడు? అంతగా చెయ్యాలనిపిస్తే పని వాళ్లకు డబ్బులిచ్చి చేయించవచ్చు కదా. కొన్ని పిచ్చులకు పరాకాష్ఠ ఉంటుంది కాబోలు. ఆ ఆలోచన నుంచి తప్పించుకోవాలని టాపిక్ మార్చేసింది రాధ. రాత్రి 1 గంటకు వచ్చింది రూమ్కు. రాజారావు నిద్రపోతున్నాడు. ఎవరో అపరిచితులు తలకు మంచం మీద తప్పనిసరి బంధంతో, ఏమిటి దీని పేరు,
1: ఒక రకంగా ఈ

0: హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరికీ హాయిగా ఉన్నది. తప్పనిసరిగా ఒకరినొకరు భరించుకోవడం తప్పింది. చిన్న చిన్న విషయాలకు తప్ప అస్సలు మాట్లాడుకోవడం మానేశారు. అతను రాక్షసంగా హింస పెట్టడం, తను రోజుకు ఒకటి రెండుసార్లు బాధపడవు, కుళ్ళు మోత్తనతోనూ ఏడవడం, చచ్చిపోదాం పారిపోదాం అనిపించడం తగ్గాయి. చచ్చిపోవడం పారిపోవడం గత ఎన్ని సంవత్సరాలుగా ఈ రెండు విషయాలు తనను వెన్నాడుతున్నాయో చెప్పలేకపోతోంది రాధ. జీవించడం, హాయిగా ఆనందంగా ఉండడం ఎప్పుడు జరిగింది తన జీవితంలో? తన చుట్టూ అందరూ అట్లాగే ఉన్నారా? జీవితాన్ని భారంగా మోసి మోసి ఎప్పుడో ఒకరోజు చచ్చిపోతారా? ఈ లోపల బాధ్యతలు, ఆర్థిక సమస్యలు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగక వచ్చే షాక్లు, అనుబంధాలు అబద్ధాలుగా మారిపోవడం, ఆప్యాయతలు ప్రేమలు కొనుక్కోవలసి రావడం, నాకిది చేస్తే నీకది ఇస్తాను అనే వ్యాపారపరమైన సంబంధ బాంధవ్యాలు అన్నింట్లోకి అత్యంత భయంకరమైనది. ఎదుటివాళ్ళు ఏమనుకుంటారో అన్న భావన, తిండి బట్ట కట్టు బొట్టు, పండుగలు పెళ్లిళ్ళు ఇవన్నీ ఎవరి జడ్జ్మెంట్ కోసమో చేయడం, ఈ గందరగోళంలో ప్రతి మనిషి జడ్జిగా మారడం, ఇదంతా దేనికోసం? మళ్ళీ ఆలోచనలు పిల్లలు వార్డు దగ్గరకు వెళ్ళిపోయాయి. ఇలా పెరుగుతున్న ఈ పిల్లలు రేపెట్లా తయారవుతారు? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇంత ప్రేమ సెక్యూరిటీ ఇస్తున్న ఈ పిల్లలు రేపు పెద్దవాళ్ళైన తర్వాత ఈ భయంకర ప్రపంచంలోని చేదు నిజాలు ఎట్లా ఎదుర్కొంటారు? అప్పుడు డాక్టర్ కృష్ణ, ఈ హాస్పిటల్ స్టాఫ్ ఉండరే వీళ్ళని రక్షించడానికి ఉన్నట్టుండి సుందర్ గుర్తుకొచ్చాడు. ఆ పిల్లవాడి సంగతి ఏమిటి? ఎలా తయారవుతాడు? రేపు వెళ్ళి వాణ్ణి చూడాలి అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది రాధ. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 14వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: ఇప్పుడు విందాం సృజన సాహితీ కార్యక్రమంలో బువ్వ కథానిక. వినిపిస్తున్నవారు శ్రీ వై నర్సిరెడ్డి.
4: కుమారస్వామికి నిద్ర పట్టలేదు. పదే పదే వైకుంఠప్ప అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. అతను పడే వేదనలో అర్థముంది. కడుపు నుండా తిని కంటి నిండా నిద్రపోయే వాళ్లకు ఈ విధమైన ఆలోచనలు ఉండవు. వైకుంఠప్ప పని చేయడానికి వచ్చినా రాకపోయినా అతను లేవనెత్తిన అంశమైతే తీసివేయదగ్గది కాదు. మనవాడు చెప్పినా పగవాడు చెప్పినా మంచిదైతే విని ఆచరించాలి. కొందరు మహానుభావులతో పాటు ప్రకృతిలో ఉన్న చెట్టు చేమ పురుగు పుట్రల్ని చూసి మనిషి తనను తాను చాలా మార్చుకున్నాడు. రాత్రి 12 దాటింది. తాగునీళ్ల కోసం అటుగా వచ్చిన కుమారస్వామి కొడుకు మిథున్ అమ్మా నాన్నల గదిలో ఇంకా లైటు వెలుగుతుండటం చూసి చిన్న అనుమానంతో అమ్మా నాన్న అంటూ తలుపు తట్టాడు. కుమారస్వామి భార్య రేణుకకు అప్పుడప్పుడే నిద్ర పట్టింది. తలుపు కొడుతున్న చప్పుడు వినపడేసరికి లేవబోయింది. నేను వెళ్తాలే, నువ్వు పడుకో అని శ్రీమతిని వారించిన కుమారస్వామి వెళ్ళి తలుపు తీసినాడు. ఎదురుగా మిథున్ నిలబడి ఉన్నాడు. ఏంటి నాన్న, రోజు 10 నిద్రపోయేవారు ఇంతవరకు మేలుకున్నారేంటి? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అన్నాడు. అదేం లేదు చిన్న, పట్టించుకుంటే పెద్దది, చూడనట్టు వదిలేస్తే చిన్న సమస్య, కానీ విలువైనది అన్నాడు కుమారస్వామి. అదేదో ఇంట్రెస్టింగ్గా ఉందే, ఏమిటది నాన్న? ఉత్సుకతతో అడిగాడు మిథున్. ఇప్పటికిప్పుడు తొలగిపోయేది కాదులేరా, రేపు పొద్దున్నే చెప్తాను, అయినా నువ్వింకా నిద్రపోలేదా అన్నాడు కొడుకుతో. కెనడాలో ఉన్న సాయి కిరణ్ ఛానళ్ల తర్వాత ఫోన్ చేశాడు నాన్న. వాడితో మాట్లాడుతుంటే ఇంతసేపు అయింది. సరే నాన్న, నేను వెళ్తాను, గుడ్ నైట్ అంటూ తన గది వైపు వెళ్ళాడు మిథున్.

మిథున్ బెంగళూరులో పేరుగాంచిన ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో చేరి 2 ఏళ్ళు అయింది. దూర ప్రాంతాల్లో జాబ్ ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు. భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళే ఆలోచన అస్సలు లేదు. జీతం తక్కువైనా సొంత ఊరికి దగ్గరగా ఉంటున్నాడు. అమ్మా నాన్నలంటే అతనికి పిచ్చి ప్రేమ. ఉన్న ఏకైక సంతానంపై 2 ప్రాణాలు పెట్టుకున్న కొండంత ప్రేమకు ప్రతిరూపం మిథున్. సాధారణంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు వారానికి 5 రోజులు కంప్యూటర్ ముందు కష్టపడి వారాంతంలో పూర్తిగా రెస్ట్ తీసుకుంటుంటారు, లేదా మనసుకు ఆహ్లాదం కలిగించే ప్రకృతి యాత్రలు చేస్తుంటారు. మిథున్ అలా కాదు, డిఫరెంట్గా ఆలోచిస్తాడు. మంచి సబ్జెక్ట్ దొరికితే ఫ్రెండ్స్తో కలిసి వాటికి తగ్గ లొకేషన్స్ వెతుక్కొని సందేశాత్మకమైన షార్ట్ ఫిలిమ్స్ తీస్తుంటాడు. నేషనల్ లెవెల్లో కొన్నింటికి అవార్డ్స్ కూడా వచ్చాయి. ఒక రకంగా పని రాక్షసుడు అనవచ్చు. ఈసారి వారాంతంతో పాటు సోమవారం పండగ సెలవు రావడంతో ఇంటికి వచ్చినాడు. కుమారస్వామి ఉదయం 6 గంటలకు వాకింగ్కు వెళ్తాడు. చాలా ఏళ్ళు అతని దినచర్య. మిథున్ ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేస్తాడు, లేదా తన షెడ్యూల్ను బట్టి బయటికి వెళ్తాడు. ఆ రోజు తండ్రి వెంట వాకింగ్కు వెళ్లాలనుకుని ముందే రెడీ అయ్యి కూర్చున్నాడు. వాళ్ళ నాన్న రాగానే నేను మీతో వస్తానాన్న అన్నాడు. ఎప్పుడూ రానిది ఇదేమిట్రా, ఓకే రా అన్నాడు మిథున్ వీపు తడుతూ. నాన్న, మీరు రోజూ వెళ్లే జూనియర్ కాలేజ్ గ్రౌండ్కు కాకుండా చెరువు కట్ట వైపు వెళ్దాం, చాలా కాలమైంది అటువైపుకు వెళ్ళి అన్నాడు. కొడుకుతో కలిసి వాకింగ్ చేస్తుంటే ఆ రోజు ఎందుకో కొత్తగా ఉంది కుమారస్వామికి. తండ్రితో కలిసి నడుస్తున్నందుకు మిథున్ కూడా అదే అనుభూతికి లోనవుతున్నాడు. ఇద్దరూ చెరువు కట్టను సమీపించారు. చెరువులో మట్టిని తోడి 2 ట్రాక్టర్లలో వేస్తున్న 4 కూలీలు తప్ప నరసంచారం ఏదీ లేదక్కడ. రకరకాల చెట్లున్న కొండవైపు నుంచి వస్తున్న చల్లటి గాలి, జంట గుట్టల మధ్య లేస్తున్న సూర్యుని వెచ్చటి కిరణాలతో మనసును పులకింపజేసే వాతావరణం ఉందక్కడ. ఇప్పుడు చెప్పండి నాన్న, రాత్రి మీ నిద్రలేమికి కారణం ఏమిటి అన్నాడు మిథున్. చిన్న, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ఊరు చుట్టుపక్కల 20 గ్రామాలకు మండల కేంద్రంగా ఉన్న పెద్దగా ఎదుగు బొదుగు లేకుండా నిలిచిపోయింది. ఇప్పుడు మన క్లాత్ షోరూమ్కి ఎదురుగా మొన్నటిదాకా ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. దాని కింద మా నాన్న 2 కుక్కీ మంచాలు వేసుకొని బట్టల వ్యాపారం చేసేవాడు. అతని దగ్గర నేను వ్యాపారానికి సంబంధించిన కొన్ని కిటుకులు నేర్చుకున్నాను. మా నాన్న ఉన్నట్లే నేను మన షోరూమ్ ఉన్న స్థలం కొన్నాను. అతను చనిపోయిన 10 ఏళ్ళ దాకా నాకు షాపు కట్టడానికి కావలసిన డబ్బు సమకూరలేదు. వ్యాపారం అంత మందకొడిగా సాగేది. షోరూమ్ కట్టిన 5 ఏళ్ల తర్వాత కొంత సొమ్ము మిగిలిచ్చింది. ఎవరో అవసరానికి అగ్గువగా అమ్ముతున్నారని తెలిసి ఊరి బయట 1 ఎకరం స్థలం కొన్నాను. బెంగళూరు మహానగరం దగ్గరగా ఉన్న పుణ్యమేమో, ఈ 4-5 ఏళ్ళుగా చుట్టుపక్కల చిన్న పెద్ద ఫ్యాక్టరీలు పడుతుండడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధిలో కదలిక వచ్చింది. జనసంచారం బాగా పెరిగింది. రోడ్ల వెడల్పులో భాగంగా మన షాపు ఎదురుగా ఉన్న వేప చెట్టును కొట్టేశారు. అప్పుడు మా నాన్న ఇంకోసారి చనిపోయిన బాధ కలిగినా ఇప్పుడు బట్టల వ్యాపారం బాగా సాగుతోంది, అభివృద్ధి ఊపందుకుంది కదా అని సంతోషించాను. ఈ ఊర్లో శుభకార్యాలు చేయడానికి అనువైన ఫంక్షన్ హాలు ఒకటి లేదు. పాత ఊర్లో 2 హాళ్ళు ఉన్నా అక్కడ ఎక్కువ మంది అతిథులు వస్తే అకామిడేషన్, పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. అందరూ దూర ప్రాంతాల్లోని మండపాలను బుక్ చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఊరి బయట ఉన్న మన 1 ఎకరా స్థలంలో కళ్యాణ మండపం కట్టాలని నిశ్చయించుకున్నాను. తర్వాత పనులు ఎలా చకచకా జరిగాయో, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఎలా ప్రారంభోత్సవం జరిగిందో, ఆ మరుసటి రోజు నుంచే మన మండపం ఎలా ప్రజాదరణకు నోచుకుందో నీకు తెలుసు. కళ్యాణ మండపం అంటే మాటల వంట వాళ్ళు, డెకరేషన్ చేసేవాళ్ళు, శుభకార్యాలు జరిగినప్పుడు పనిచేసేవాళ్ళు అందుబాటులో ఉండాలి. అవన్నీ సమకూర్చుకోగలిగాను, కానీ రెగ్యులర్గా మండపం దగ్గర ఉంటూ పనిచేసే వాళ్ళను వెతుక్కోలేకపోయాను. ఈ విషయం మనకు రోజు పాలు పోసే బసంపల్లి రామిరెడ్డికి చెప్పినాను. అతడు వైకుంఠప్ప నారాయణమ్మ అనే వృద్ధ దంపతుల్ని పిలుచుకొని మన షాపు దగ్గరికి వచ్చి పరిచయం చేశాడు. అన్నా, నాకు బుద్ధొచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, వీళ్ళు మా ఊరి పొలాల్లో దినకూలీలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. పాపం పిల్లోళ్ళు పుట్టలేదు, ఒకరికి ఒకరు వాళ్లే పిల్లోళ్ళు. మా ఊరి పొలాలు తప్ప బయట ప్రపంచం వీళ్ళకు అంతగా తెలియదు. కూలీకి పిలిచిన యజమాని చేనులో ఉన్నా లేకున్నా శ్రద్ధగా పనిచేస్తారు. ఊర్లో వీళ్లకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఉంటున్న గుడిసె కూడా కూలిపోయే స్థితిలో ఉంది. మా ఊరి వాళ్లకు ఇప్పటి నుంచి వీళ్ళు లేని లోటైతే పూడ్చలేనిదే. అయితే గాలికి ఎండకు కొట్టుకుని ఎన్నాళ్ళని పనిచేస్తారు. ముసలి ముప్పునాయన నీడపాటన ఉంటారని ఒప్పించి తీసుకొచ్చినాను అన్నాడు. నేను వాళ్లకు మండపం పక్కన కట్టిన 2 గదుల ఇంటిని చూపించి అందులో ఉండమని చెప్పినాను. వాళ్ళు నిత్యం చేయాల్సిన పనులు వరుసగా చెప్పి ఇద్దరికీ కలిపి 10,000 జీతం ఇస్తాను. ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు కూడా అంతో ఇంతో ఇచ్చిపోతారు. ఇంకా ఏమైనా అవసరమైతే మొహమాటం లేకుండా నన్ను అడగండి అని చెప్పాను. కొత్త కళ్యాణ మండపం సకల సౌకర్యాలతో ఆకర్షణీయంగా ఉంది. ముహూర్తాలు లేని రోజులు మినహా నెలలో 20 రోజులు మండపం సందడిగా ఉంటోంది. వైకుంఠప్ప దంపతులు సొంత ఇంటిలా మండపం

జపాన్ని చూసుకుంటున్నారు. ఇట్లా ఒక నెల దినాలు గడిచాయి. 31వ దినం వైకుంఠప్ప వచ్చి మండపం తాళం చెవులు నా చేతిలో పెట్టి కారణం చెప్పకుండా మేము ఇక్కడ ఉండలేము సారు అని జీతం కూడా అడగకుండా భార్యను పిలుచుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. నాకు ఏమీ పాలుపోలేదు, లోపం నాలో అయితే లేదు, మరెక్కడుంది, అసలేమి జరిగింది, ఏదైనా కనుక్కోవాలని రామిరెడ్డిని వెంటబెట్టుకుని వైకుంఠప్ప ఇంటికి పోయాను. అప్పుడు వైకుంఠప్ప అన్న మాటలే నన్ను రాత్రి నిద్రకు దూరం చేశాయి. ఆసక్తికరంగా సాగుతున్న కుమారస్వామి మాటలు అక్కడ ఆగిపోయాయి. వాకింగ్ చేస్తున్న అతడు ఒక చెట్టు కింద నిలబడిపోయాడు. ఏమైంది నాన్న, ఏం మాటలవి, నిలబడి ఉన్న చోట పైనుంచి పండుటాకులు రాలుతుండగా అడిగినాడు మిథున్. నేను మీపై నమ్మకంతో ఏదో ఈ వయసులో మీకు సులకాగా ఉండే పని కల్పిద్దామని ఆ పూరిగడుచుకు దూరంగా మంచి ఇల్లు ఇప్పించి పని చూపిస్తే ఏంది వైకుంఠప్ప, నాకు చెడ్డ పేరు వచ్చేలా ఇట్లా చేస్తే మీరు అన్నాడు విచారంగా రామిరెడ్డి. అయ్యా, మీరు దయ చూపించినదైతే నిజమే, మీ రుణం తీర్చుకోలేనిదే, కానీ మాకు అక్కడ ఉండడానికి మనసొప్పలేదు, లోలో నన్ను అలుగుతున్నట్లుగా అన్నాడు వైకుంఠప్ప. ఏమి వైకుంఠప్ప, ఒంటరిగా ఏమైనా ఉండమన్నామా, ఆలు మొగలు ఇద్దరూ కలిసే కదా ఆడన ఉండారు, అడవిలో ఏమైనా ఇడిచిపెట్టినామా, మనుషుల మధ్యనే కదా ఉండమన్నాము, ఏమీ తోచకపోతే ఊర్లోకి పోయి సినిమాను గినిమాను చూసి రావచ్చు కదా, ఈ ఊర్లో మీకు ఏమి ఆస్తులున్నాయని బెంగ పెట్టుకుని వెనక్కి వచ్చినారు, ఆ ఏరియాలో దెయ్యాలు ఏమైనా కనిపించినాయా లేక ఎవరైనా బెదిరించినారా, కాస్తగా దురుసుగా అన్నాడు రామిరెడ్డి. మా బాధ అది కాదయ్యా, ఈ నెల దినాల్లో చాలా ఫంక్షన్లు జరిగినాయి, మాకు మూడు పూటలా తిండి గడిచింది, అంతో ఇంతో దుడ్లు కూడా వచ్చినాయి, లోటు చేశారని లొట్టుకూతలు కోయకూడదు, ఈ ముసలి ప్రాణాలకు దెయ్యాలు మనుషులతో యాభయమూ లేదు, మేము గాదిరాకు బలసాగు తినిపించిన కరువు కాలం నుంచి ఈ భూమి పైన ఉంటున్నాము, సంగటికడి దిక్కులేక కావు కావుమని కాకుల్లా అరిచినాము, బువ్వ లేనప్పుడు బావి నీళ్లు తాగి బోర్లా పడుకున్నాము, నీళ్లు లేక ఎండిన చెరువులను చూసినాము, చేండ్రను చూసినాము, ఇప్పుడేదో కాలం మారిపోయి కూలికి పోయినా పోకపోయినా గవర్నమెంట్ స్టోర్ బియ్యం మొనగూడి ఉపాసమైతే ఉంటాలేము, వైకుంఠప్ప ఏదో విడమరిచి చెబుతున్నాడని ఇద్దరం చెవులొగ్గి వింటున్నాము. నీకు తెలియదా రామిరెడ్డి, ఒక ధాన్యం గింజ పండించడానికి కూలీలు ఎంత కష్టపడతారో, రైతులు ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారో, ఎన్ని గాయాలు తగిలించుకొని ప్రాణాలు అడ్డుగా పెడతారో, ఒక్కొక్క గింజ ఏకమైతేనే కదప్ప పిడిస బువ్వ అయ్యేది, బువ్వంటే ఎంత అపురూపం, బువ్వే కదా మనుషుల ప్రాణాలు నిలిపేది, బువ్వనే కదా మనం పూజించాల్సింది, పది మందికి పెట్టి సంతృప్తి పడేది, అట్లాంటి బువ్వను ఎంతయ్యా, ఆ మండపంలో పెళ్ళిళ్లకు పేరంటాలకు వచ్చిన చుట్టాలు ఏందో కాలితో తన్నినట్లు అట్లా వృధా చేస్తున్నారు, అంతంత బువ్వ పెట్టించుకోవడం యాలనో పారేయడం మేలనో, అదేమీ కడుపుమంటూ పెట్టినోడు నాశనమైపోని అన్నట్లు ఉంటాంది వాళ్ళ వాలకం, పాడు కడుపు ఒక పూట తిన్నా ఉంటుంది, తినకున్నా తట్టుకుంటుంది, ఒక పక్క బీపీ ఉంది షుగరు వ్యాధి ఉంది అని అంటుంటారు, ఇంకో పక్క ప్లేటు నుండి కా బువ్వ పెట్టించుకొని పారేస్తుంటారు, ఒక పూట కడుపు నింపడానికి కార్యాలు చేసేవాళ్ళు అన్నన్ని రకాల తిండి పదార్థాలు పెట్టడం అవసరమా చెప్పు, పల్లెల్లో అయితే తట్టల్లో మిగిలింది కుడితికి పోస్తే మూగజీవాలు తిని తాగుతాయి, ఎక్కడా మెతుకు పక్కకి పోదు, ఎవరు తినకుండా నేలపాలు చేసేది ఏందయ్యా, దానివల్ల డబ్బులు పెట్టినోడు బాగుపడినట్లనా, పారేసినోడు బాగుపడినట్లనా, బాధ మాటల ద్వారా బహిర్గతమవుతున్నా ఇంకా అదేన్నో భరిస్తున్నట్టు చెప్పాడు వైకుంఠప్ప. వైకుంఠప్ప ఆవేదనలో అర్థం ఉంది. కుమారస్వామి ఆలోచనలో పడ్డాడు. పెద్ద మండపాల్లో శుభకార్యాలు చేస్తున్నారంటేనే వాళ్ళు రవంత కలిగిన వాళ్ళని తెలుసుకోవాలా, నీ జీతం నువ్వు తీసుకొని గమ్మనుండాలి, కానీ వాళ్ళు ఏమి తింటేనేమి ఏమి పారేస్తేనేమి, ఐటంలు తగ్గిస్తే పీనాశి నా కొడుకు ఏమీ పెట్టలేదు అంటారు, దండిగా ఆకు నిండా నింపితే వానికేం తక్కువ పెట్టనీలే అంటారు, దేనికని ఓర్చుకునేది, కాలానికి తగ్గట్టు మారిపోవాలన్నాడు రామిరెడ్డి వైకుంఠప్పతో. మేము ఏదైనా ఓర్చుకుంటాము కానీ బువ్వ పారేస్తే సహించలేమయ్యా, అందుకే ఆ బిల్డింగులో కన్నా మా గుడిసెలోనే బాగుంటుందని వచ్చేసినాము. ఆ మాటలకు ఓర్ని మీరెక్కడ తెల్లబట్ట మనుషులయ్యా అనే ఒక్క మాట అని నాలుక తడారిపోయినట్లు ఊరుకున్నాడు రామిరెడ్డి. నాకు తల సుడిలో వెంట్రుకలు గిర్రున తిరిగినాయి. ఇంకేమీ మాట్లాడద్దు రామిరెడ్డి, పోదాం పదా అని వచ్చేస్తేమి, మనం నాగరికులమని చెప్పుకుంటున్నాం కానీ అసలైన నాగరికం వాళ్ళని చూసి నేర్చుకోవాలి, నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి, వాళ్ళు ఎలాగూ రారు, బలవంతం బాధ్యత ముందు పనిచేయదు, అయితే సమస్య మాత్రం పరిష్కారం కావాలనే కుమారస్వామి. తండ్రి మాటలు వింటున్న మిథున్ కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. అనుకోకుండా కడుపుని అరచేత్తో తడిమి చూసుకున్నాడు. ఇంటికి పోయి స్నానం చేసి అమ్మ పెట్టిన టిఫిన్ తింటున్నప్పుడు కూడా వైకుంఠప్ప అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి మిథున్కు. ఎప్పుడు ఎంతో కొంత ఆహారం ప్లేట్లో వదిలేసే అలవాటున్న అతను ఆ రోజు కొంచెమే వడ్డించుకొని పూర్తిగా తినేశాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యంగా చూసింది. కుమారస్వామి ఇది గమనించాడు. మిథున్ సోమవారం రాత్రి బయలుదేరి బెంగళూరులోని ఆఫీసుకు వెళ్ళాలి, కానీ వారం రోజులు సెలవు పెట్టినాడు. సెలవు ఎందుకు పెట్టినావురా అని వాళ్ళ నాన్న అడిగితే తర్వాత చెప్తానన్నాడు. ఎక్కడికో వెళ్తున్నాడు, వస్తున్నాడు. 5 రోజుల తర్వాత 10

0: అంశాలు నిడివి గల ఒక వీడియోతో కుమారస్వామి ముందు నిలిచాడు మిథున్. దాన్ని చూస్తున్నంతసేపు వైకుంఠప్పే కనిపించాడు కుమారస్వామికి. ప్రపంచంలో ఎంతోమంది ఒక పూట ఆహారం దొరక అలమటిస్తున్నారు. భువ కోసం చాలా సంసారాలు తట్టా బుట్టా నెత్తినెత్తుకొని వందల మైళ్ళు వలసబోతున్నాయి. ధాన్యం పండించడానికి రైతులు, రైతు కూలీలు, రేయింబవళ్ళు వాతావరణ మార్పులకు తట్టుకుంటూ ఎలా కష్టపడతారో హృదయ విదారకంగా వివరణాత్మకంగా ఉంది ఆ వీడియోలో. చివరిలో మండపంలో మిగిలిన ఆహారం వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు పంపబడుతుంది, దయచేసి ఆహారం వృధా చేయకండి అనే విన్నపాన్ని జత చేశారు. నాన్న, దీన్ని మన కళ్యాణ మండపం డైనింగ్ హాల్లో అందరికీ కనిపించేలా ప్రొజెక్టర్ ద్వారా టిఫిన్లు భోజన సమయాల్లో ప్రచారం చేద్దాం. దీన్ని చూశాక కూడా మారని వాళ్ళను మూర్ఖులని ఖచ్చితంగా చెప్పొచ్చు. మార్పు వస్తుందని ఆశిద్దాం. దీనికి ఏర్పాట్లు చేస్తాను. అలాగే మీరు నీటి ప్రాముఖ్యతను తెలిపే ఫ్లెక్సీలను అవసరమైన చోట ఏర్పాటు చేద్దాం. భోజనాలు వడ్డించే వారికి కూడా మితంగా వడ్డించమని గుర్తు చేసే బాధ్యత కూడా మనమే తీసుకుందాం. దీనివల్ల అటు వినియోగదారులకు మేలు చేసినట్లు అవుతుంది, మన మండపం పట్ల సదభిప్రాయం కూడా కలుగుతుంది అన్నాడు మిథున్. కొడుకును మనసారా అభినందించాడు కుమారస్వామి. బసంపల్లి సర్పంచ్ కూతురు కృష్ణవేణి పెళ్లి కుమారస్వామి కళ్యాణ మండపంలో జరగడానికి తలపెట్టినారు. పెళ్లికి ట్రాక్టర్లో కూర్చొని వైకుంఠప్ప భార్యా సమేతంగా వచ్చినాడు. డైనింగ్ హాల్లో ప్రసారం అవుతున్న వీడియోను చూశాడు. భోజనాలు చేస్తున్న జనాలు ఇప్పుడు చాలా ఆకుల్లో మెతుకులు మిగల్చడం లేదు, సర్వం సద్వినియోగం అవుతోంది. వైకుంఠప్ప కుమారస్వామిని కలిసి, చాలా మంచి పని చేశారయ్యా, ఇదే నేను కోరుకున్నది అన్నాడు. అంతా నీచలవే వైకుంఠప్ప, మొత్తానికి భూమిపైన ఉండాల్సిన వాడివే, ఇప్పటికైనా ఇక్కడ ఉండడానికి మీరు ఒప్పుకుంటారా అన్నాడు. సంతోషంగా ఉంటామయ్యా, చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పాడు వైకుంఠప్ప.
1: మీరింతవరకు బువ్వ కథానిక విన్నారు. వినిపించిన వారు శ్రీ వై నర్సిరెడ్డి.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు విందాం భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో భక్తిమాల కార్యక్రమం భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి

0: Be it big cities in rooftop solar adoption, cites the Times of India. And finally, in a first-of-its-kind project, Washington may soon house India's story through immersive technology, writes the Pioneer, presenting India's contributions of its journey from Indus Valley civilization to a nation on the rise to the global audience. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And in news just in, the mortal remains of the 15 Indian tourists who lost their lives in boat capsize incident near Phu Quoc Island in Vietnam will be repatriated from Ho Chi Minh City to India today via Vietnam Airlines flight VN979. The Indian Embassy in Vietnam in a social media post said that the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. And now, before we end the bulletin, the headlines once again. Two new anti-crime laws passed by West Bengal Assembly come into force in the state today. ISRO successfully carries out three major tests of Gaganyaan crew module systems. Five Indian students win gold medals at 56th International Physics Olympiad 2026. India secures world number one rank jointly with other countries. IMD forecasts heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days. US launches fresh strikes on Iran. And Yannick Sinner beats Alexander Zverev to retain Wimbledon men's singles title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్యాడ్స్ సేవలు ప్రారంభం. కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు. ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తర్వాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే

0: ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సి వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె. నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం భక్తి గీతాలు. ముందుగా శృతిలయలు చిత్రం నుండి పూర్ణచంద్ర శ్రీనివాస్ పాడిన ఈ గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది. పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
2: తాతయ్య, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

కోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశోదకు తాపమున సించి జన్మ ధన్యతగా చిన్న

0: విన్న పాట పాండురంగ మహత్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాటకు రచన జేఆర్ జూనియర్ సముద్రాల, సంగీతం టివి రాజు. శ్రోతలు వింటున్నారు భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: విజయవాడ బ్రాంచ్.
0: తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం చిత్రం నుండి డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారు గానం చేసిన ఈ గీతం. వినబోయే ముందు
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మాధ్యమాల్లో భాష గురించి విశ్రాంత ఆకాశవాణి డిడిజీ డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎం హరి. వినబోయే ముందుగా
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నమస్కారం అండి. డాక్టర్ గోపాలకృష్ణ గారు, మీరు ఆకాశవాణిలో వివిధ హోదాల్లో పనిచేశారు కదండి. ఈ మాధ్యమాల్లో భాష ప్రయోగం గురించి ఈరోజు మా శ్రోతలకు తెలియజేస్తారా? ఇటీవలి కాలంలో ప్రత్యేకించి మరి ప్రైవేటు ఛానల్స్ రావటం, మనం అంటే దూరదర్శన్ మినహాయించి ప్రైవేట్ ఛానల్స్ కూడా ఎక్కువగా వచ్చాయి. అంటే భాష ప్రయోగం చూసినప్పుడు చాలా రకరకాలుగా ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమని అంటారు?
3: నమస్కారం. ప్రశ్న చాలా జటిలమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు తెలుగు భాష మాధ్యమాలలో వాడడం ఎప్పటి నుంచి మొదలైంది అని ఒకసారి ఆలోచించాలి. ఒక్కసారిగా 80 ఏళ్ళు వెనక్కుపోతే అప్పటి నుంచి ఇంకా అంతకుముందు నుంచి ముందు పత్రికలు, ఆంధ్రపత్రిక వంటి పత్రికలు, అంటే అంతకుముందే పత్రిక అనేది మాధ్యమంగా ప్రవేశం అయింది దాదాపుగా 19వ శతాబ్దపు మొదటి భాగంలో. 1832లో తెలుగులో మొట్టమొదటి పత్రిక పెట్టడానికి మద్రాసులో ప్రయత్నం ఏనాడు ప్రారంభమైందో ఆనాడు మనకు ఒక మాధ్యమం అనేది ఎట్లా ఉంటుంది అనే ప్రయత్నం మొదలైంది. 1832లో మొదలైన వృత్తాంతిని అని ఒక పత్రిక మద్రాసు నుంచి వచ్చింది. బహుశా తెలుగు భాషలో వచ్చిన మొట్టమొదటి పత్రిక అది. అంటే 1820 నుంచి ప్రయత్నాలు అనుకుంటే 200 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ప్రస్థానంలో గట్టిగా ప్రయత్నం జరుగుతున్నది దాదాపుగా 170 సంవత్సరాల నుంచి. ఈ ప్రస్థానంలో ఎన్ని పత్రికలు వచ్చినాయి, ఏమి జరిగింది అని ఆలోచిస్తే పత్రికలు కాకుండా దేశంలోకి ప్రవేశించిన తర్వాతి పెద్ద మాధ్యమం రేడియో. మనకు సంతోషం కలిగించే విషయం ఏమంటే

0: దక్షిణ భారతదేశంలో రేడియో రావడానికి కారకులు తెలుగువారు. మద్రాసు మహానగరంలో పురపాలక సంఘంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణస్వామి శెట్టి గారు 1924 మెడ్రాస్ రేడియో క్లబ్ అని ఒకటి స్థాపించారు. ఆ స్థాపించినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రసారాలు మొదలుపెట్టినప్పుడు ఆయన వాడిన భాషల్లో తెలుగు కూడా ఉంది. అంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు కూడా ప్రధానమైన భాష కాబట్టి, కృష్ణస్వామి శెట్టి గారు స్వతహాగా తెలుగువారు కావడం కాబట్టి, ఆ కారణంగా తెలుగులో కార్యక్రమాలు కూడా మద్రాసు నుంచి ప్రసారమైనవి. ఆ తర్వాత రోజుల్లో మద్రాసు కార్పొరేషన్ రేడియో అని అవన్నీ అయి నేటికి 80 సంవత్సరాల ముందు మద్రాసు ఆల్ ఇండియా రేడియో
1: స్థాపించింది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా తెలుగులో ప్రసారాలు.
0: అప్పుడు అక్కడ ఎక్కడి నుంచి మొదలైందంటే, పత్రికల్లో రాసేది రాసే భాష అయితే 80 సంవత్సరాల నుంచి తెలుగు భాషను వాడుక చేసింది రేడియో. మీరు ఆల్ ఇండియా రేడియో అనే పేరుతో మొదట మొదలైన, ఆ తర్వాత అది ఉత్తరత్తర ఆకాశవాణి అయినా, మొదట తెలుగులో మాట్లాడే తెలుగు మాట వినిపించింది మద్రాసు నుంచి. అది మెడ్రాస్ కార్పొరేషన్ రేడియో కావచ్చు, ఆల్ ఇండియా రేడియో కావచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఏం చెప్పాలంటే, నేటికి 80 సంవత్సరాల ముందు 1938 జూన్ నెల 18వ తేదీ నాడు మద్రాసులో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ మొదలైన నాడు మొట్టమొదటి ప్రసంగం తెలుగులో అయింది. మొట్టమొదట ప్రసారమైంది త్యాగరాజ కీర్తన. మొట్టమొదట ప్రసారమైన మన భాషల్లో అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమైన మొట్టమొదటి ప్రసంగం తెలుగులో ప్రసారమైంది. అది కేవి రెడ్డి నాయుడు గారు అని ఉండేవారు. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా చేసినారు. ఆయన చేసినారు అన్నమాట. ఆయన రేడియో ప్రయోజనం గురించి చెప్పినారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటంటే, నేను రేడియో నుంచి మాట్లాడుతున్నాను, మీరు ఎక్కడెక్కడ ఉండి వింటున్నారో నాకు తెలియదు, నేను మాట్లాడుతున్నది మీరు వింటున్నారు కాబట్టి ఈ మాధ్యమానికి చాలా, అంటే మాధ్యమం అనే మాట వాడలేదు ఆయన, హిందుస్థాన్ ఆకాశవాణి అనే మాట వాడాడు. ఈ హిందుస్థాన్ ఆకాశవాణి అనేది ఇంటింటికి వినిపిస్తుంది, దీన్ని ఎట్లా ఉపయోగించాలి అని 10 మందికి పనికి వచ్చే
1: విధంగా
0: ఉపయోగించాలన్నారు. సరే, 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం కాబట్టి కొంచెం ముందుకు వస్తే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రసార శాఖ నిర్వహించిన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆకాశవాణిలో ఎటువంటి భాష వాడవలసి ఉంది అనే విషయం మీద ఒక నిర్ధారణ చేసినారు.
1: అప్పటికే
0: ఆయన ఏమన్నారంటే, ఇది ఎక్కువ మంది వినే మాధ్యమం కాబట్టి ఎంత సరళమైన భాష వాడడానికి వీలుంటే అంత సరళమైన భాష వాడవలసి ఉంటుంది, సామాన్యుడికి అర్థమయ్యే భాష. ఆ తర్వాత రేడియోకు ఉండే పరిమితుల కారణం చేతం అంటే, ఒక్కసారి వినగానే మొట్టమొదటిసారి వింటే అర్థం కావాలి. సంగీతం కాకపోతే మనం మాట్లాడే మాట అయితే వినగానే అర్థం కావాల్సిన పరిస్థితి లేకపోతే.
1: ఇంకోటి ట్రాన్స్లేటర్ కూడా కదా మన రేడియో మీడియం కూడా, అంటే ఒక్కసారి
0: ఒకసారి వినకపోతే గాలిలో ప్రసారం కలిసిపోయింది అనుకోవడం, ఇంకా అంటే మళ్ళీ దాన్ని ఇంకొకసారి ప్రసారం చేస్తే తప్ప
1: పునరావృతానికి అవకాశం ఉంది కానీ కష్టం.
0: ఇప్పుడు ఒక ప్రసంగం మనం ప్రసారం చేస్తున్నాము అంటే, ఒక ఉదాహరణకు 500 మంది వింటున్నారు అంటే 500 మందికి 500 ప్రతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు వింటే అర్థమవుతుంది. అంటే వినగానే అర్థం కావాల్సినంత సరళంగా ఉండవలసిన అగత్యం ఉంది. సరే, ఇంకో ప్రశ్న వస్తుంది ఇక్కడ. సరే, పత్రికల్లో రాసింది చదివితే అర్థమవుతుంది, రేడియోలో మాట్లాడింది వింటే అర్థమవుతుంది, ఇక్కడ ఏంటంటే ఏ భాష వాడితే ప్రజలకు అర్థమవుతుంది, ఎంత జటిలంగా ఉండొచ్చు ఎంత సరళంగా ఉండొచ్చు? ఇప్పుడు కొన్ని విషయాలు
1: సమస్య వచ్చి ఇక్కడ, అంటే శ్రోతలు కానీ లేకపోతే పాఠకులు కానీ వేరు వేరు వర్గాల వారు ఉండటం జరుగుతుంది. అంటే మనం భాషను దృష్టిలో పెట్టుకున్నప్పుడు
0: అవును, అందువల్లనే పిల్లలతో మాట్లాడే భాష వేరు, రైతులతో మాట్లాడే భాష వేరు, కార్మికులతో మాట్లాడే భాష వేరు, స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో మాట్లాడవలసిన భాష వేరు. అంటే నేను మాట్లాడవలసిన భాష అంటున్నప్పుడు ఇది రేడియోకి మాత్రమే పరిమితం కాదు, ఇది టెలివిజన్కి కూడా విస్తరిస్తే వాళ్ళు కూడా తప్పనిసరిగా పాటించవలసిన మాట. అంటే కొన్ని రకరకాల వాదనలు ఉన్నాయి. ఏమంటే,

0: ఏది ప్రామాణికమైన భాష, ఏది కాదు, ఎవరి భాషకు ఎవరి ప్రమాణము, ఎవరి భాషకు ఎవరి ప్రమాణము అనేది ఎవళ్ళకి వాళ్ళే ప్రమాణం అనుకుంటే వచ్చే ప్రమాదం ఏమంటే, కొన్నాళ్ల తర్వాత నేను మాట్లాడేది మీకు అర్థం కాకపోవచ్చు, మీరు మాట్లాడేది నాకు అర్థం కాకపోవచ్చు. భాష ఒకటే, కానీ భాష వాడుతున్నప్పుడు భాష తెలిసి వాడడం వేరు, తెలియకుండా వాడడం వేరు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్న ఒక పద్ధతి ఏమంటే, ఎక్కువగా అవసరం ఉన్నా లేకపోయినా ఆంగ్లంలో ఉండే మాటలు తీసుకొచ్చి వాడడం. తెలుగులో మాట ఉన్న చోట ఇంగ్లీష్ మాట వాడవలసిన అవసరం లేదు. అట్లనే రోడ్డు, లేకపోతే ఫోను, రేడియో ఇటువంటి మాటల్ని మళ్ళీ తెలుగులోకి అనువదించవద్దు. రైలు ఇటువంటి మాటలు అనువదించవలసిన అవసరం లేదు. కానీ తెలుగు మాటలు ఉన్న చోట ఇంగ్లీష్ మాటలు వాడడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఇటీవల కాలంలో వస్తున్న ఒక చాలా ప్రమాదకరమైన పరిణామం ఏమంటే, మనం ఎక్కువగా టెలివిజన్ సీరియల్స్లో గమనిస్తుంది ఏమంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ మాటలు. బాధ కలిగించే విషయం ఏమంటే, ఆ ఇంగ్లీషు మాటలు వాళ్ళకి అర్థమై వాడుతున్నారో లేదో తెలియదు. ఇప్పుడు తెలుగు వాడను, ఇంగ్లీషే వాడతాను అన్నప్పుడు ఇంగ్లీషు ప్రయోగము ఇంగ్లీషు వాడుక ప్రకారం చేయాలి, కానీ నా ప్రకారంగా చేయడం కాదు. అంటే మీరు అడగొచ్చు, నన్ను మనం ప్రీపోన్ మాదిరిగా కొన్ని మాటలు సృష్టించినాము కదా అని. ఇంగ్లీష్లో అడ్వాన్స్ అనే చెప్పాలి, ముందుకు రావడం అనే దాని మాట అడ్వాన్స్ అని వాడాలి. మనం ప్రీపోన్ అని ఒక మాట వాడుతున్నాము, ప్రీపోన్మెంట్ అంటాము, అలవాటైపోయింది. మనకు అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థమవుతుందో కాదో తెలియదు. ఇవో కో బ్రదర్ అని ఒక మాట ఉంది, కో బ్రదర్ అనే మాట మనం సృష్టించుకుంది. దానికి ప్రమాణం అడిగితే మనం ప్రయోగాలు చూపించలేదు. కానీ నేను తెలుగు మాటలు ఉన్న చోట ఇంగ్లీష్ మాటలు వాడకూడదు అని చెప్పడానికి కారణం ఏమంటే, మీరు ఈ మధ్యకాలంలో టెలివిజన్లో ప్రసారం అవుతున్న అంటే వంటల కార్యక్రమం, వంటల కార్యక్రమంలో నేను ఈ మధ్య తరచుగా వింటున్న మాటలు ఏంటంటే డీప్ ఫ్రై.
1: అసలు 80% ఇంగ్లీషే ఉంటుంది,
0: 80-90 కూడా ఉండదు. డీప్ ఫ్రై అని ఒక మాట ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఒక మాట ఉంది. అంటే అల్లం వెల్లుల్లి ముద్ద అంటే అర్థం కాదా, పేస్ట్ అని అన్నారు దాన్ని.
1: అంటే అక్కడ ఎవరైతే మాట్లాడుతున్నారో తన స్థాయిలో ఉన్నారని అనుకోవటం జరుగుతూ ఉంటుంది అనుకుంటా.
0: తన స్థాయి కాదు ఇది, ఇది ఇటువంటిది. తర్వాత ఏంటంటే
1: ఆ ఆలోచన లేని కారణంగా ఈ సమస్య వస్తుంది.
0: ఏ మాట వాడితే ఏది సరే ఏది తప్పో తెలియకపోవడం వల్ల వస్తున్న సమస్య తెలీదు, లేకపోతే ఇట్లా మాట్లాడకపోతే అర్థం కాదని అనుకుంటున్నారేమో తెలియదు, అది కూడా తెలియదు.
1: అలా ప్రయోగిస్తేనే నాకు పాండిత్యం ఉందని అనుకుంటాను.
0: ఇది ఒక సమస్య. ఆ తర్వాత ఇంకొక సమస్య ఏమంటే, బాణలి అని తెలుగులో అంటాం,
1: కన్నడ
0: అది దాని రకరకాల అవతారాలు అయిపోయింది. బాండి అంటే మనకు అంటే పదస్వరూపం తెలియకపోవడం వల్ల బాండి అంటారు. సరే, ఇప్పుడు ప్రాంతీయంగా కొన్ని మాటలు వాడడంలో ఒక్కొక్క ప్రాంతంలో ఇప్పుడు
1: మార్పు చెందుతుంటాయి.
0: మార్పు చెంది ఇప్పుడు హైదరాబాద్లో పల్లీలు అన్నా లేకపోతే ఎల్ఐచి అన్నా ఇతర ప్రాంతాల వాళ్ళకి అర్థమవుతుందా కాదా అనేది వేరే విషయం. అది వేరుశనగలు కనిపిస్తున్నాయి కాబట్టి వేరుశనగలను అర్థం చేసుకోవచ్చు. అంటే చూసినప్పుడు, చూడకుండా వింటే మాత్రం మనకి ఏం అర్థమయ్యే పరిస్థితి లేదు.
1: ఇప్పుడు జీడిపప్పు కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క,
0: అవును, జీడిపప్పు, ముంతమామిడి పప్పు,
1: రాయలసీమకి వస్తే మీకు గోడంబి,
0: గోడంబి ఇంకా దానికి ఇంకా రకరకాల పేర్లు, అది కాదు. సరే, కూరగాయలు ఇట్లా ప్రతిదానికి ఏదో ఒక పేరు ఉంటుంది. మా ఒక ఊళ్ళో ఉర్లగడ్డ అంటే ఇంకో ఊళ్ళో ఆలుగడ్డ అనొచ్చును, ఒక ఊళ్ళో ఎర్రగడ్డ అంటే ఇంకో ఊళ్ళో ఎల్లిగడ్డ అనొచ్చును, అది కాదు. ఆ సమస్యల గురించి మాట్లాడలేదు. ఇక వార్తల విషయానికి వస్తే, వార్తలలో అవసరం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ మాటలు వాడడం అన్నది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడో నిప్పంటుకుంది, అగ్నిమాపక దళం వాళ్ళు వెళ్ళి ఆర్పుతున్నారు అని చెప్తే అర్థం కాదని ఫైర్ సిబ్బంది అంటారు. ఫైర్ సిబ్బంది అంటే ఫైర్ పెట్టే సిబ్బందా, ఫైర్ ఆర్పే సిబ్బందా, మనకు తెలియదు.
1: అంటే ఇక్కడ ప్రధానంగా సబ్ ఎడిటర్, ఎడిటర్ బాధ్యత ఎంతైనా ఉంది. అంటే మీరు న్యూస్ విషయానికి తీసుకున్నప్పుడైతే
0: ఇది ఇటువంటిది, వార్తల్లో చూస్తుంటే ఎన్ని రకాల మాటలు, తెలుగు మాటలు ఉండగా ఇంగ్లీష్ మాటలు వాడడం అన్నది. కృష్ణా నది మట్టము 100 ఫీట్లు పెరిగింది. 100 అడుగులు అంటే అర్థమవుతుంది, ఫీట్లు అని ఎందుకు, అది రాస్తారు కూడా దాన్ని టెలివిజన్ స్క్రీన్ మీద దొర్లిపోతూ ఉండే అక్షరాల్లో ఫీట్లు అని చదివితే ఫీట్లు అంటే మనం ఏదైనా విన్యాసమేమో అని, అది కృష్ణానది మట్టము అనుకుని లేకపోతే ఫీట్లు అంటే విన్యాసం అనుకునే ప్రమాదం ఉంది. ఇటువంటిది రకరకాలుగా అంటే ఇంగ్లీషు తెలిసి
1: తెలియ,
0: ఇంగ్లీషు తెలిసి చేస్తున్నారు తెలియ, అంటే తెలుగు

ఉన్న చోట ఇంగ్లీష్ మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది ఇదొక సమస్య. ఈ సమస్యలు ఎట్లా వస్తుందంటే, భాష వాడుక విషయంలో వచ్చే సమస్యలు అంటే, ఇది కేవలము వార్తలకో లేకపోతే వంటింటికో పరిమితమైంది కాదు. నిత్య జీవితంలో కూడా మజ్జిగ అనొచ్చు కదా, బటర్ మిల్క్ అని ఎందుకు అనవాలి? ఫుడ్ తిన్నారా? వైట్ రైస్ అన్నం అంటే అర్థం కదా, వైట్ రైస్, గ్రీన్ రైస్, ఎల్లో రైస్, ఎందుకు ఇదన్ని? ఇప్పుడు మిగతా భాషలతో పోలిస్తే తమిళ భాషను తీసుకుందాం. తమిళ భాషలో ఎప్పటికప్పుడు కొత్త మాటలు సృష్టిస్తున్నారు. టెలిఫోన్, తొలైపేసి,

0: తెలుగులో రైస్ ఎందుకు ఇదన్నీ? ఇప్పుడు మిగతా భాషలతో పోలిస్తే తమిళ భాషను తీసుకుందాం. తమిళ భాషలో ఎప్పటికప్పుడు కొత్త మాటలు సృష్టిస్తున్నారు. టెలిఫోన్ తొలైపేసి అయింది, కన్నడ వాళ్ళు దూరవాణి అని వాడుతున్నారు. సెల్ఫోన్ చేతిలో పెట్టుకుంటాం కాబట్టి కై పేసి, కై అంటే చెయ్యి, పేసి అంటే మాట్లాడేది,
1: చేతిలో పెట్టుకుని
0: మాట్లాడేది. ఇంకా వాళ్ళు ఏమంటే, ఇప్పుడు ఆడియో విజువల్ ప్రజెంటేషన్ అంటే ప్రతిదానికి ఏదో ఒక తెలుగు మాట. ఇప్పుడు సీడీ, మనం కాంపాక్ట్ డిస్క్ అనేదాన్ని వాళ్ళు కురుంతగడు అంటే కురుచ రేకు. మనకు కురుచ రేకు అంటే మనకు వినడానికి మనకు అలవాటు లేదు కాబట్టి వాళ్ళకి అలవాటు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు హై రోడ్ అంటాం మనము, కన్నడంలో హెద్దారి అంటారు. హెబ్బాగిలో హెద్దారి ఉంది. ఇంకా ప్రసిద్ధులు అయితే ఫేమస్, నొటోరియస్ వాళ్ళు కుప్రసిద్ధ కూడా అవుతారు. ఇది కన్నడ పరిస్థితి. ఆ పైగా ఆ భాషల్లో ఏమంటే ఎప్పటికప్పుడు కొత్త మాటలు ప్రజలకు అర్థమయ్యే తీరులో సృష్టించుకునే పద్ధతి ఒకటి, ఆ తర్వాత దాన్ని వ్యాప్తిలోకి తీసుకురావడానికి మాధ్యమాలన్నీ పనిచేయడం ఒకటి. మనకు అంటే చాలా బాధ కలిగించే విషయం ఏమంటే, ఇన్ని సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 47 నుంచి ఇప్పుడు 2018 దాకా తెలుగు భాష వాడుకలో వచ్చిన మార్పుల గురించి పనిచేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, లేకపోలేదు. కానీ మిగతా భాషల్లో ఏం జరుగుతుంది, తమిళంలో ఏం జరుగుతుందంటే, 2018 మనం ఇప్పుడు ఉన్నాం, 2017 తమిళ భాషలో సాహిత్య విషయంలో ఏం పని జరిగింది, నాటకంలో ఏం జరిగింది, పరిశోధనా రంగంలో ఏం జరిగింది, పత్రికల్లో ఏం జరిగింది, రేడియోలో ఏం జరిగింది,
1: వీటి మీద అధ్యయనం ఉంది,
0: టెలివిజన్లో ఏమైంది, వీటి మీద అధ్యయనం చేసి కొత్తగా ఏ మాటలు వచ్చినాయి, కొత్తగా ఏ ప్రయోగాలు వచ్చినాయి, తమిళ భాష ఏ రకంగా ఈ మాధ్యమాల్లో విస్తరించింది అనే దాని మీద ప్రతి సంవత్సరము 1,000 పేజీలు తక్కువ కాకుండా పుస్తకం వస్తుంది. ఇది ఎప్పటి నుంచి వస్తున్నది, 40 ఏళ్ల నుంచి వస్తున్నది
1: కూర్పు.
0: ఈ కూర్పు వాళ్ళు ప్రతి సంవత్సరము ప్రతి మాధ్యమంలో వచ్చిన భాష గురించిన ప్రత్యేకమైన ఇది చేస్తున్నారు. అంటే మనకు కూడా చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే, ఒక ఆయన హైదరాబాద్లో ఒక ఆయన తెలుగు భాషలో ఆ సంవత్సరం వచ్చిన కథల మీద ఒక పరిశోధన చేసి దాని మీద ఏదో పరామర్శ చేసి విమర్శ చేసి చేస్తుంటారు. అంటే ఈ మధ్య కొంతకాలం నుంచి చేయడం లేదు. అంటే అటువంటి ప్రయోగాలు ఇంత మటుకు అంటే పరిమితంగా జరిగింది, కానీ భాషకు అన్నిటికీ వర్తించేటట్టుగా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఫ్రెంచ్ భాష ఉంది. ఫ్రెంచ్ భాష వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి సంవత్సరము కొత్తగా ఏదైనా మాట వస్తే ఈ మాట ప్రామాణికమైందా లేదా అని నిర్ణయించి ఇది వాడండి అని చెప్పడానికి ఫ్రెంచ్ అకాడమీ అని ఒకటి ఉంది.
1: ఎవాల్యుయేషన్
0: వాళ్ళు చెప్తారు, ఇది తప్పు, ఇది వాడవలసి ఉంటుంది అని. ఇప్పుడు సంప్రదాయము అని వాడవలసి ఉంటుంది, సాంప్రదాయము అనకూడదు.
1: అవును,
0: ఏం సాంప్రదాయిక కళలు అంటే వాడొచ్చును, సంప్రదాయ కళలు అనొచ్చును. కానీ సంప్రదాయం అనాలి, కానీ సాంప్రదాయము అనే సినిమా వాళ్ళు అలవాటు చేసినారు కాబట్టి అందరూ సాంప్రదాయం అని అంటారు. ఇంకా సంస్కృతి నుంచి తీసుకొచ్చి తెలుగులో వాడుతున్న మాటలు కొన్ని కూడా ఉన్నాయి. అది ఇప్పుడు చెప్తే ఏమంటారంటే, ఇవన్నీ చాదస్తాం, ఇవన్నీ మాకు అక్కర్లేదు, మేము ఏది వాడితే అదే.
1: ఎందుకు కొన్ని అక్షరాలను కూడా తీసేశారు కదా వర్ణమాల.
0: అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు వర్ణమాలలో మంచి మాట
1: చెప్పారు.
0: ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు షా షా సా 3 అక్షరాలు ఎట్లా పలకాలనే దాని మీద ఒకరు వచ్చి సనగర సా అని ఒకరు, మెలిక సా అని ఒకరు, ఇంకోటి. మనకు తెలియని విషయం ఏమంటే, 150 ఏళ్ల ముందు సిపి బ్రౌన్ అనే ఆంగ్ల తెలుగు పండితుడు షా షా సా ఎట్లా పలకాలి అనడానికి ఒక చిన్న సూచన చేసిపోయినాడు. శాంతి షకారం, కష్ట షకారం, సులభ సకారం. శాంతి షకారం, కష్ట షకారం, సులభ సకారం. సరే, ఇంకొక ఇప్పుడు సమస్య ఏమంటే, తెలుగులో అంతరించిపోతున్న అక్షరాల్లో త థ మహాప్రాణం, తకార మహాప్రాణము,
1: నాకు
0: నా అని కొన్ని అక్షరాలు రకరకాలుగా పలుకుతున్నారు. అది కాదు, ఇది ఎట్లా ఈ సమస్య ఏమంటే, కథ విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ కథ రాస్తున్నప్పుడు తకారం రాస్తారు, పలుకుతున్నప్పుడు పలకడం లేదు. ఇది ఒకటి విచిత్రంగా ఉన్న సమస్య. ఇంకా షా అని ష్యా అనేవాళ్ళు అవన్నీ ఉంది. ఎందుకంటే లకారం పలకవలసిన చోట లకారం పలకడము,
1: ఇన్ని దోషాలు,
0: నకారం పలకవలసిన చోట నకారం పలకడం. అదంటే అంటే మామూలుగా ఏమంటే, భాషా శాస్త్రవేత్తలు ఏమంటారంటే, ముఖయంత్ర నిర్మాణాన్ని బట్టి మాట తీరు ఉంటుంది అంటారు. ఇప్పుడు ముఖయంత్రంలో సమస్య ఉన్నప్పుడు నకారం పలకదు, ఒక ఆయన ఆజ్ఞానం వచ్చును, ఇంకొక ఆయన అజ్ఞానము అని వచ్చును. ఇది ఇవన్నీ సమస్యలు. ఇప్పుడు మనకేమండి, ఇప్పుడు తమిళ

0: లో ఉన్నట్టుగా రకారం అట్లాంటి మాటలుంటే నిజ తమిళ్ అనాలి మనము, మనం తమిళం అంటున్నాము, మనం రకారం రావాల్సిన వాళ్ళు లకారం వాడుతున్నాము. బండిరావు ఒకటి చాలా ఏళ్ళ నుంచి జారిపోయింది, ఇప్పుడు అక్షరాలు పలకడంలో సమస్యలు వచ్చి మాటలు వాడడంలో సమస్యలు వచ్చి ఏ మాట ఎప్పుడు వాడాలనో ఎక్కడ వాడాలనో తెలియకుండా వాడి, అంటే కొన్ని మాటలు ఎట్లా రూఢైపోయినాయంటే వర్ధంతి అని ఒక మాట ఉంది, వర్ధంతి అనే మాటకు జన్మదినం అని అర్థము,
1: జయంతి
0: జయంతి అని అర్థం, వర్ధంతి అంటే జయంతి అనే అర్థము. ఇప్పుడు ఎవరో మఠాధిపతులు వర్ధంతే చేసుకుంటారు పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు. ఇప్పుడు మనం వర్ధంతి అనే మాట ఏమనుకుంటున్నామంటే ఎవరో చనిపోయిన తర్వాత చేసే సాంవత్సరిక కార్యక్రమానికి వర్ధంతి అని రూఢి అయిపోయింది, దానివల్ల నిజంగా వర్ధంతి అంటే ఈ అర్థం అని చెప్తే నమ్మే పరిస్థితులు లేదు.
1: అవును,
0: ఇది ఎవరు చేయాలి? దీనికి పిల్లికి గంట కట్టేదెవరు? అంటే ఈ ప్రామాణికత ఒకటే కాదు. సరే, ఈ సమస్యలన్నీ ఇట్లా ఉండగా మనకు ప్రకటనల తెలుగు అని ఇంకొకటి ఉంది, మీ బీమా కవర్ పొడిగింపబడింది అని ఉంటుంది దాని మీద. మొన్న ఈ మధ్య నేను ఒక ప్రకటన చూసినాను, ఏమంటే దుర్గంధ పరిరక్షణ, ఈ సబ్బు వాడితే దుర్గంధ పరిరక్షణ అని ఉంది. అంటే దుర్గంధ పరిరక్షణకు సబ్బు వాడడం ఎందుకు? వాడకుండా ఉంటేనే దుర్గంధ పరిరక్షణ అవుతుంది కదా. అంటే ఇవన్నీ ఏమంటే ఏదో ఒక భాషలో ఇంగ్లీష్లోనో హిందీలోనో ఉన్న మాటను తీసుకుని వచ్చి,
1: ఇప్పుడు దృశ్య శ్రవణ మాధ్యమంలో వాడినటువంటి ప్రయోగాలు ఇక్కడ అవసరం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అంటే మనం
0: లేదు మీకు ఇంకా అంటే తెలుగు భాష వాడుకలో ఉండే విచిత్రమైన చాలా విపరీతమైన పరిస్థితి ఏమంటే క్రియేటివ్ రిప్రజెంటేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ ప్రకటన ఇంగ్లీష్లో ఉంటే క్రియేటివ్ రిప్రజెంటేషన్ అని ఉంటుంది, దానికి ఒకరేమో కాల్పనికమని ఇంకొకరేమో సృజనాత్మకమని ఇంకొకటని ఇప్పటిదాకా దానికి ప్రమాణమైన పరిస్థితి ఏమో నాకు తెలియదు. అంటే తెలుగు భాష వచ్చిన వాళ్ళు మాధ్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూర్చుని చర్చించుకుని తీసుకో, నేను అంటే ఇప్పటికప్పుడు నేను సృష్టిస్తాను మీ ఇష్టం, మీరు ఏదైనా ఇప్పుడు ఇంటర్నెట్ అనే మాట అనువాదం చేయాల్సి వచ్చినప్పుడు నేను ఎప్పుడో ఒక
1: అంతర్జాలం
0: అనే మాట వాడిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను, ఒకటి అలవాటైంది. కానీ ప్రతిదానికి ఇప్పుడు ఎవళ్ళో ఒకళ్ళు కూర్చుని అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే కుదరదు కదా అది. ఇది అందరూ కూర్చుని ఆలోచించి చేయాల్సిందే, కానీ మాకు అంత సమయం లేదు, మాకంత వ్యవధి లేదు, మేము చేస్తాము అంటే కొన్ని మాటలు ఇప్పుడు ఉంది. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ హ్యాస్ గాన్ క్రిటికల్ అని ఇంగ్లీష్లో ఉందనుకోండి, అక్కడ క్రిటికల్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ ఏదో అప్రమాదమైన పరిస్థితి వచ్చిందని కాదు, అది పనిచేయడానికి సిద్ధంగా ఉందని అర్థం అంతే. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి అర్థము, ప్లాంట్ ఇంజనీరింగ్ అని ఒక మాట ఉంది, ప్లాంట్ ఇంజనీరింగ్ అనే మాటను ఒక ఆయన మన వార్తల్లోనే మొక్కల ఇంజనీరింగ్ అని అనువాదం చేసినాడు. ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ అని ఉంది ఒక మాట,
1: అంటే పారిభాషిక పదాలు లేకపోవడం కూడా,
0: పారిభాషిక పదాలు ఏదైనా సరే ఏ మాట అయినా సరే అది పారిభాషిక పదం కావచ్చు, పారిభాషిక పదం కాకపోవచ్చు, ఏ మాట అయినా కూడా తెలిసి వాడకపోతే
1: సమస్య వస్తుంది.
0: మన తెలుగు భాషలో ఒక మంచి,
1: మనకే అవగాహన లేనప్పుడు దాన్ని ప్రయోగం చేయడం,
0: మన తెలుగు భాషలో ఒక మంచి సామెత ఒకటి ఉంది, నాలుక దాటితే నరకం అని. ఆ మాటకు ఆ సామెతకు రెండు అర్థాలు ఉంది, ఏమంటే అనే మాట జాగ్రత్తగా అనకపోతే మాట నాలుక దాటితే నరకం, తినేది జాగ్రత్తగా తినకపోతే నాలుక దాటితే నరకం,
1: అంతేగా.
0: ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ అని ఉండేదాన్ని వస్త్రీకృత ఉక్కు అని చేసినాడు ఒక ఆయన అనువాదం. ఇటువంటి అనువాదాలు చేసినవాడు అంటే ఇది రకరకాల అనువాదాలు. ఇప్పుడు ఏదో ఒక అమెరికా అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి తప్పులు చాలా చేస్తుంటారు. అనువాదాల్లో వచ్చే తప్పుల గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఇప్పుడు అది ఇది అంటే ఎంత చెప్పినా ఏదో మిగిలే ఉంటుంది.
1: అంటే మీరు అన్నట్టుగా వార్తల విషయానికి వచ్చినప్పుడు కూడా మనకు హిందీ భాష నుంచి కానీ లేకపోతే ఇంగ్లీష్ను తీసుకురావడం జరుగుతుంది, దాని నుంచి తర్జుమా చేయటం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూడా మరి ఎవరైతే ఎడిటర్ ఉన్నారో సబ్ ఎడిటర్ ఉన్నారో వారికి తగిన పట్టు కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటాను నేను.
0: ఈ విషయం నేను ఒక పత్రికా సంపాదకుడిని అడిగితే ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే పాఠశాలల్లో కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో తెలుగులు చెప్తున్న వాళ్ళు, నేను తెలుగులు అని వాడుతున్నా, చెప్తున్న వాళ్ళు సరిగా చెప్పడం లేదు, వాళ్ళు సరిగా చెప్తే పత్రికల్లో చేరేవాళ్ళు మంచి తెలుగు నేర్చుకొని చేరుతారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమంటే అంటే ఇది ఇట్లా అని కాదు, ఇంకా ఎన్ని రకాలుగా ఉందంటే సంగీతం వారెవరో వచ్చి ఆదితాళంలో గానం చేస్తారు అని అంటారు, రాగంలో పాడొచ్చు కానీ తాళంలో ఎట్లా పాడతామో నాకు తెలియదు. ఇది రకరకాల అంటే ఇంకా అవగాహన రాహిత్యం వల్ల వచ్చేది. ఇప్పుడు ఏమంటే అన్నమయ్య కోసము అని చెప్పిన చోట అన్నమాచార్యుల బొమ్మ

0: చూపించిన ఛానల్ కూడా తెలుసు నాకు. అది వద్దు, అది భాషకు సంబంధించింది కాదు, అది అవగాహన రాహిత్యానికి సంబంధించింది. భాషకు సంబంధించి మజ్జిగ అనవలసిన చోట బటర్ మిల్క్ అనవలసిన అవసరం లేదు, పాలు అనవలసిన చోట మిల్క్ అనవలసిన అవసరం లేదు, క్షయ అని ఉంటే టీబీ అని అనవలసిన అవసరం లేదు. అర్థం కాదా మాట్లాడితే తెలుగు మాట?
1: అంటే నాకు వేరే భాష వచ్చు అని చెప్పటం
0: కాదు, వేరే భాష సరిగా రాదని కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ మాటలన్నీ
1: అలాగే
0: మాటలు వాడకు చూస్తున్నప్పుడు తెలియదునే కదా.
1: నేను శబ్దాలు ప్రయోగం చేస్తున్నాను కదా, నాకు ఆ భాషలో కూడా పాండిత్యం ఉందని ప్రదర్శన.
0: నిజమే, చాలా అంటే ఎంత బాగుంటుంది అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక సినిమా కథానాయకుడు ఆడియన్స్ అన్న మాట చివర సకారంతో అంతమవుతుంది కాబట్టి ఆడియన్స్లో అది బహువచనం అనుకొని ఆడియన్ అని ఒక ఏకవచన రూపం ఉంది అని ఆయన నిర్ధారణ చేసుకొని ఒక్కొక్క ఆడియన్కు మనం చేసే సినిమా అర్థం కావాలని అను. సో ఇప్పుడు అటువంటి పండితుల గురించి మనం మాట్లాడడం లేదు, కానీ అందరికీ అర్థం కావాలంటే భాషకు ఏదో ఒక రకమైన ప్రామాణికత అవసరము. మాండలిక ప్రామాణికత అయినా ఉండవాలి దానికి, లేకపోతే 10 మందికి అర్థమయ్యేటట్టుగా ఉండాలి. దానికి పరిస్థితి ఏమంటే ఇప్పుడుండే పరిస్థితిలో 10 మంది కూర్చుని ఇది ఈ మాటలు ఈ సంవత్సరం ఈ మాటలనే వచ్చింది, ఈ మాటలు తప్పు, ఈ మాటకు సరైన మాట ఇది అని నిర్ధారించడానికి తెలుగు భాషలో పండితులు, పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, ప్రసార మాధ్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ చేయవలసింది.
1: అంటే వినియోగం చేసుకునే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కదా ఇక్కడ.
0: అంటే ఇదేం ఎట్లా అంటే తెలుగు సినిమాలు తీస్తున్న వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాము అని అంటారు. ప్రేక్షకులు అంటే వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాము అంటారు. అది కాదు, ఇదేమంటే అందరూ అంటే పండితులు పామరులు అందరూ కూర్చుని నాకు ఈ మాట అర్థం కాలేదు, ఈ మాటకు అర్థం అని అడుగుతారు ఎవరన్నా? ఇప్పుడు ఈ మాట మీరు వాడినారండి మీ ప్రసారంలో, ఈ మాటకు అర్థం చెప్తారా అని అడిగితే మనం చెప్పే పరిస్థితుల్లో ఉన్నామా?
1: అంటే ఇప్పుడు మనము ప్రవేశపెట్టింది కూడా అంటే కొత్తది ఏదైనా కానీ అర్థమవుతుందా లేదా అన్న దానికైనా మనకు
0: సరే మూల్యాంకనం. మీరు చాలా మంచి మాట అన్నారు కాబట్టి ఇంకొక 2 మాటలు మన వ్యవసాయ కార్యక్రమాల్లో తెగుళ్ళు సోకుతుందా తెగుళ్ళు ఆశిస్తుందా చెప్పండి నాకు ఒకసారి.
1: తెగుళ్ళు ఆశిస్తాయి.
0: ఇది ఇంత తెలుగులు సోకడం అనే తెలుగు మాట ఉన్నప్పుడు ఆశించడం అనే మాట ఎందుకు కనిపెట్టినారో నాకు అర్థం కాదు. రిలే అనే మాట వాడుతుంటాం మనం రేడియోలో, అంచె అని ఒక మాట ఉంది తెలుగు మాట, అంచెలంచెలుగా వస్తుంది ఢిల్లీ నుంచి అంచెలుగా వస్తే మనం తీసుకున్నాము. మన తెలుగు మాట అంచె అనే మాటని తమిళంలో అంజల్ అని వాడుతూ ఉంటారు. ఇదే మాట అక్కడ, ఆ మాట ఈ మాట ఒకటే మాట, కానీ మనం అంచె అని మనం రిలే అంటాం. పడమటి గోదావరి అంటే అర్థం కాదేమో అని పశ్చిమ గోదావరి అని, అది మనం సరిగ్గా పలకలేకుండా పశ్చిమ గోదావరి అని. ఈ సమస్యలన్నీ అంటే ఉచ్చారణ సమస్యల గురించి ఇంకా విడిగా మనకేమంటే 4 రకాల సమస్యలు. భాష రాసే సమస్య, భాష మాట్లాడే సమస్య, భాష పలికే సమస్య, భాషను అర్థం చేసుకునే సమస్య. ఈ 4 సమస్యల నుంచి బయటపడడానికి ఏం చేయాలి? అందరూ ప్రయత్నం చేస్తే తప్ప ఏ పని కాదు ఇది. ఇప్పుడు పైనుంచి ఎవరో ఒకరు ఇది చెప్పినాను కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్పే పరిస్థితి కాదు ఇది. ఇప్పుడు మాటి మాటికి ఒక మాట చెప్తుంటారు, డ్రడ్జర్ అనే మాటకు ఎప్పుడో తవ్వోడా అనే మాట వాళ్ళు వాడినారు కాబట్టి ఆ మాట తీసుకొచ్చి మేము ప్రసార మాధ్యమంలో పెట్టుకుని బాగుంది అక్కడ దాకా బాగుంది. మిగతా మాటలు, మిగతా ఎన్ని మాటలు మనం ప్రజా వ్యవహారాల నుంచి తీసుకుంటున్నాము?
1: మొత్తానికి ఏమైనా కూడా అంటే ప్రజల్లో ఏదైతే అంటే ఒక పదం గురించి అవగాహన ఉందో వాటిని ప్రయోగించడం ద్వారా మరి కాస్త మనం దగ్గర అవటానికి వీలు ఉంటుంది.
0: అన్ని సందర్భాల్లో కాదు, అన్ని సందర్భాల్లో కాదండి. ఎందుకంటే సాంకేతికమైన పదాలు వాడుతున్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే దానివల్ల చాలా సమస్య వస్తుంది. అంటే దీనికి నాకు తెలిసిన పరిష్కారం ఏమంటే, ఇది అందరూ వార్తలు పుట్టిస్తున్న వాళ్ళు, వార్తలు వింటున్న వాళ్ళు,
1: వినియోగదారులు ముఖ్యం,
0: అందరూ వినియోగదారులు వినియోగదారులు అందరూ కూడా కలిసి చేసుకుంటే భాష బతికి బట్ట కడుతుంది. లేకపోతే ఎన్నాళ్ళు ఇప్పుడు ఏమంటే తెలుగులో తెలుగు వెతుక్కోవాల్సిన అవస్థ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మన అందరి మీద ఉందని నేను అనుకుంటున్నాను.
1: గోపాలకృష్ణ గారు మాధ్యమాల్లో భాష ప్రయోగం గురించి చాలా వివరంగా తెలియజేశారండి, నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు మాధ్యమాల్లో భాష గురించి విశ్రాంత ఆకాశవాణి డిడిజే డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం హరి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో. ముందుగా విచిత్ర దాంపత్యం చిత్రం నుండి పీసుశిల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం ఇది. దీనికి సంగీతం అశ్వత్థామ.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: విపుల.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు విన్న ఆ పాట నాగుల చవితి చిత్రం నుండి ఆ పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు. ఇప్పుడు విందాం దేవాలయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

అజ్ఞానపు చీకటిని పారద్రోలి ప్రపంచాన్ని కాంతిమయం చేసే స్వరూపమే భగవంతుడనే ఊహ ఆలోచన. ఆ ఊహకు రూపం లేదు, ఆ ఆలోచనకు నిరూపణ లేదు. అలాంటి ఆ భగవంతుడే జన్మలన్నింట ఉత్తమ జన్మ అయిన మానవ జన్మ ఎత్తాలని, పరిపూర్ణత్వం పొందాలని పడిన ఆరాటంలో ఉద్భవించిన రూపాలే దశావతారాలు. జీవన పరిణామ క్రమ సిద్ధాంతాన్ని అనుసరించి శాస్త్ర పరిజ్ఞానంతో సాగిన ఆ ఆలోచనకు దృశ్య

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: సమర్పిస్తుంది. స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: శ్రీ వినాయక వైభవం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు వేటూరి సాహిత్యం అందించగా సంగీతం ఎస్ రాజేశ్వర్.

సినీ భక్తి గీతాలు వింటున్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపడుతురాని. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు సుమారు 152.95 కోట్ల రూపాయల పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక నిరంతర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు, చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ తగ్గుతుందని, మొక్కలు నీటి ఒత్తిడికి గురవుతాయని, దీనివల్ల ఆయిల్ పంప్ సాగుపై ప్రభావం ఉంటుందని ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం జిల్లాలో ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ఇంటింటి సర్వే సుమారు 98% పూర్తయిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్లో జరిగే తిరుమల స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు, నిఫ్టీ 88 పాయింట్లకు పైగా నష్టపోయింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, काफी बिजी लग रहे हो.
3: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
2: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
3: सच?
2: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
3: समझ गया.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10:32 దాటి 34 సెకండ్లు. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: వింటున్నారు చిత్రగీతాలు. గోపీగారి సాహిత్యంలో గృహప్రవేశం ఈ చిత్రానికి పి సుశీల గానం చేసిన పాట.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. 11:32 కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపడుతురాని. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక నిరంతర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ శాతం తగ్గుతుందని, మొక్కలు నీటి ఒత్తిడికి గురవుతాయని, దీనివల్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రభావం ఉంటుందని ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం జిల్లాలో ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ఇంటింటి సర్వే సుమారు 98% పూర్తయిందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్లో జరిగే తిరుమల స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విదేశీ కరెన్సీ డిపాజిట్ల సేకరణ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపట్టిన ప్రచారం పురోగతిని సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 161 పాయింట్ల నష్టంతో 77407 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 24143 వద్ద కొనసాగుతోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జోర్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖాభివృద్ది, సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫోరెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ, ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు

0: ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెలా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియజేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వ సారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేవీ గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం వింటారు.
2: డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు, నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, మీరు

0: విజయవాడలో ప్రముఖ ఎముకలు కీళ్ల వ్యాధుల శస్త్రచికిత్సా నిపుణులుగా ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ ఎముకలు కీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా గణనీయంగా పెరిగినట్లుగా మనకి గణాంకాలు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసినంతలో చాలామంది చెబుతున్నారు. గత రోజుల్లో వయోధికుల్లో ఎక్కువగా చెప్పేవాళ్ళు మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, ఇవి మాత్రం ఇలా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ రోజున వయసుతో నిమిత్తం లేకుండా కూడా 30-40 వయస్కుల్లో కూడా ఈ సమస్యలు తరచూ చెబుతూ ఉంటున్నారు, మనం వింటూ ఉన్నాం. అసలు డాక్టర్ గారు, పెద్దవాళ్లలో ఎక్కువగా వచ్చే ఇబ్బంది గురించి మనం అనుకుందాం, ఎందుకని ఈ మోకాళ్ళు కీళ్ళు తుంటే ఈ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తుంటాయో ముందు చెప్పండి, వీటికి ప్రధాన కారణాలు ఏంటి?
1: ఈ మధ్యకాలంలో వయసు పరిమితి లేకుండా అందరికీ అనారోగ్యాలు వస్తున్నాయి. సో ముందుగా పెద్ద వయసు వాళ్ళ గురించి మాట్లాడదామండి. పెద్ద వయసు వాళ్ళకు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక, సపోజ్ 3 ఇయర్స్ జనరేషన్ ముందు, అప్పుడు 70-80 ఇయర్స్ ఉన్న జనరేషన్, సపోజ్ మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, లేకపోతే మా తాతగారు అనుకోండి, వాళ్ళెవరికి నొప్పులు లేవండి. కానీ ఇప్పుడున్న 50-60-40 ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రధానంగా 2-3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, మన లైఫ్ స్టైల్, మన కూర్చునే విధానం కానివ్వండి, మనం చేసే పని విధానం కానివ్వండి, పన్ను తగ్గిపోయినాయి మనుషులకి. ఇంతకుముందు ఉదయం తెల్లవారుజాము 4-5 లేచి పొలం పనికి వెళ్ళటము, వ్యవసాయానికి వెళ్ళటము, లేకపోతే కనుక ఇతర పనితో కూడిన పనులు,
0: ఇంటి పనులతో సహా
1: అన్ని. సో ఇప్పుడు సఫిస్టికేషన్ లాగా మిక్సీ గ్రైండర్ అయ్యాలని లేవండి, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ప్రతి ఆర్గాన్ అండ్ ప్రతి జాయింట్ అన్ని కదిలేవి పూర్వంలో. ఇప్పుడు ఏమైంది, మనకి పని తగ్గిపోయింది, మనుషులు ఎక్కువ మోస్ట్ సెడెంటరీ, అయితే సెడెంటరీ ఉన్నారు, లేకపోతే సివియర్ విగరస్ వర్క్, సపోజ్ ఇండస్ట్రియల్ వర్క్లు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి విపరీతమైన పని, ఖాళీ లేకుండా, రెస్ట్ లేకుండా. అదే కనుక మనం సాఫ్ట్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రెస్ట్, పని లేదు. సో ఒకటి కారణం మన పని ఇది. రెండు, తిండి అండి, ఫుడ్, రెండు రకాల కూడా ఫుడ్. కొంతమంది సార్ మేము చాలా నీట్గా తింటున్నాము, లెక్క పెట్టుకుని తింటున్నాం అన్నారు, కానీ ఇప్పుడు మనం తినే దాంట్లో క్వాలిటీ తగ్గిపోయిందండి. సో ఇంతకుముందు తెలుసు, ఒక బియ్యం బస్తా పండాలి అంటే కనుక 6 నెలలు 5 నెలలు ఉండేది, ఇప్పుడు 2-3 నెలల్లో మనకు కోత వచ్చేస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గింది. నెంబర్ 2, తినే క్వాలిటీ కూడా. సో ఎక్కువ మంది జంక్ ఫుడ్ తింటున్నారు. సపోజ్ మన ఇంటికి వెళ్ళగానే మనం పండుకొస్తే తినమండి, ఏ జంతికలో స్వీట్ మొక్కలో తింటున్నాం మనం. సో ఇలాగా, సో మనం చేసే పని తగ్గిపోయింది, తినే క్వాలిటీ తగ్గిపోయింది, అండ్ తినే క్వాంటిటీ తగ్గింది, క్వాంటిటీ అంటే తినే మోతాదు తగ్గింది, అలా దాని క్వాలిటీ తగ్గింది. ఈ కారణాల వల్ల నొప్పి వస్తున్నాయి. నెక్స్ట్, జాగ్రత్త. సో చాలామంది వరకు సెల్ ఫోన్లో ట్రీట్మెంట్ చూసుకోవడం, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగుతున్నారు, లేకపోతే ఓవర్ కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకున్నారు. రూట్ కాజ్ కాకుండా పైన హాస్పిటల్ మెడికల్ షాపుల్లో కానీ, లేకపోతే ఫోన్లో చూసివో కానీ అందరూ వైద్యం వాడుకుంటున్నారు. అదే కానీ డాక్టర్ గారికి వెళ్తే మీకు పలాని ప్రాబ్లం వచ్చిందండి, తిండి వల్ల ఉండొచ్చు, మీరు చేసే పని వల్ల అని చెప్పేసి వైద్యం ఇస్తే కనుక రికవర్ తొందరగా అవుతారు.
0: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, ఈ మధ్య ఎక్కువగా మీలాంటి వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు, మోకాళ్ళ అరుగుదల ఎక్కువైందండి, డిస్కులు ప్రొలాప్స్ అయినాయండి, ఈ పదాలు ఎక్కువగా కూడా చెబుతూ ఉండటం గమనిస్తున్నాను డాక్టర్ గారు. ఈ మోకాళ్ళ అరుగుదల అనేటువంటిది కూడా ఈ నొప్పులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఇబ్బందులకి కారణాలు అవుతుంటాయా? ఎందువల్ల ఈ అరుగుదల అనేటువంటిది వస్తుంది?
1: ఎందుకు వస్తుందంటే ముందు కొంచెం బేసిక్ ఎనాటమీ, అంటే లోన కీళ్ళలో ఏమిటో తెలుసుకోవాలండి. ప్రతి కీళ్ళలో ఎముక మెయిన్. ఎముకంటే మీరు ఒక గోడ తీసుకున్నారనుకోండి, గోడలో సిమెంట్ ఐరన్ లాగా ఎముక ఉంటుందండి. ప్రతి కీల్ చుట్టూ, ఎముక చుట్టూ కాట్లేజ్,
0: మృదులాస్థి,
1: మృదులాస్థి, ఎముక మీద పొర మృదులాస్థి ఉండి ఆ రెండు వైపులు మృదులాస్థి రాసుకుంటా ఉంటాయి. సరే, మృదులాస్థి ఎందుకు రెండు ఎముకలే రాసుకోవచ్చుగా అంటే, ఎముక్కి నరము రక్తం సరఫరా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ నరం ఉన్నది రాసుకుంటా ఉంటే బాగా నొప్పి తట్టుకోలేము మనం. ఈ మృదులాస్థకి నరము ఉండదు, రక్తము ఉండదు. సో ఆ రెండు రాసుకుంటా ఉంటే గనక నొప్పి లేకుండా, సో మనకి మనం వాడుక భాష ఉంటే ప్లాస్టిక్ లాగా ఏదో అడ్డు ఉంది, ఎముక ఎముక రాబడి అడ్డు ఉంది అన్నమాట. సో ఈ మృదులాస్థ పాడైపోవడం వల్ల నొప్పి వస్తుంది. సో ఎందుకు పాడైపోతుంది? సపోజ్ ఒక స్టిక్కర్ గోడ కట్టించామనుకోండి, గోడ కట్టుకున్నాళ్ళు స్టిక్కర్ గట్టిగానే ఉంటుంది, గోడ మెత్తబడితే ఆ స్టిక్కర్ కానీ టైల్ కానీ ఊడిపోయింది. అలానే ఇది కూడా మృదులాస్థకే ఆహారం, దానికి ఆహారం రక్తం లేదని చెప్పాను, ఇప్పుడు దానికి ఆహారం ఎక్కడ వస్తుంది? ఎముకలో నుంచి కానీ, కీళ్ళ మధ్యలో ఉన్న నీరు నుంచి కానీ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మృదులాస్థ ఆహారం ఎముక మీద డిపెండ్ అయిందో, ఎముక బలం తగ్గగానే దానికి ఆహారం తగ్గుద్ది. అట్ ద సేమ్ టైం మోకాలో ఉన్న గుజ్జు ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి కూడా తగ్గుతుంది. సో రెండు విధాలుగా మెల్లమెల్లమెల్ల చిన్న గాయాలు పడతాయి. సపోజ్ ఒక చిన్న గాయం రోడ్డు మీద పడింది అనుకోండి, దాన్ని వెంటనే పుడిస్తే బాగానే ఉంటుంది. ఆ చిన్న గాయం ఫస్ట్ పట్టడం చాలా కష్టం, పడిన గాయము పెద్ద అవడం చాలా ఈజీ, అంటే ఆ గాయం చుట్టూ ఉన్న కండ ఈజీగా లేచిపోతూ ఉంటుంది. సో అలాగే మొదటి దశలోనే మనం వైద్యం తీసుకుంటే కనుక, ఆ మృదులాస్థను కాపాడుకుంటే కనుక ఎక్కువ రోజులు మోకాలు నొప్పి లేకుండా ఉంటుంది, ఎక్కువ బాధ పెరగకుండా ఉంటుంది, అది కాపాడగలేదు పెరుగుతూ ఉంటుంది. సో మృదులాస్థ ఎలా కాపాడుకోవాలంటే ఎముక కాపాడుకోవాలి. ఎముక ఎలా కాపాడుకోవాలంటే, సో ప్రతి ఎముకలో మనం అందరం కాల్షియం వేసుకుని సరిపోయింది అనుకుంటారు. సో

0: ఎక్కువ ఎముకల ముందు ఫస్ట్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకుంటూ కాల్షియం, మినరల్స్, జింక్, మ్యాంగనీస్ ఇవన్నీ మినరల్స్ తీసుకుంటూ దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ అంటే మూమెంట్ చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది. సార్ కొంతమంది చెప్తారు నేను 24 గంటలు నిలబడతానే ఉంటాను సార్, నాకు మూమెంట్ ఉంది కదా అంటూ ఉంటారు. సో 24 గంటలు నిలబడతా ఉందంటే ప్రతి జాయింట్ ఏదైనా కానీ అరగంటకు ఒకసారి దాని పొజిషన్ మారుతూ ఉండాలండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఆయన 24 గంటల్లో 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఈ 8 గంటల్లో కనీసం 1 గంట సేపు కదలకుండా ఆ సిస్టమ్ ముందే కూర్చుంటూ ఉంటారు. అంటే ఆ 8 గంటలు ఆ మెడలో ఉన్న ఎముకలు జాయింట్లు ఒక పొజిషన్లోనే ఉన్నాయి ఒక అరగంట ఉపాగండి. సో ఎప్పుడైతే కాంటాక్ట్ ఎక్కువసేపు కాంటాక్ట్ అరగంట కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు ముదులాస్ దెబ్బతింటుంది. సో ప్రతి అరగంట కనీసం 30 సెకండ్స్ లేకపోతే 20-20 రూల్, సో 20 సెకండ్స్ రూల్ అంటూ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం కానీ ఆ జాయింట్ కదులుతూ ఉంటే కనుక ఆ మృదులాస్కి దెబ్బ తగలదు. సో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, మినరల్స్ తీసుకోవాలి, మూమెంట్ ఉండాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే ఎంత వయసు అయినా కానీ బాధ లేకుండా ఉంటుందండి.
1: డాక్టర్ గురువర్ధన్ కుమార్ గారు, కార్మికులు ఉంటారు అనుకోండి, ఈ ముఠా పనులు చేసే కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, ఇలా ఎన్నో రకాల వృత్తులు చేసేటువంటి కార్మికుల్లో ఈ మోకాళ్ళ నొప్పులు, తుంటె నొప్పి ఎక్కువ చెబుతూ ఉంటారండి. కంటిన్యూగా నిలబడే ఉండి పనిచేసే కార్మికులు ఉంటారండి, వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళకి సమస్య వస్తుంది డాక్టర్ గారు?
0: 2 కారణాలు, అగైన్ మజిల్స్, బోన్. మజిల్స్ అంటే కండరాలు, బోన్ అంటే ఎముకలు. ఈ రెండింటి ప్రాబ్లం వల్ల కానీ ఆమెకి నడు నొప్పి అనుకోండి, మోకాలు నొప్పి అనుకోండి, కొత్తగా సయాటిక అంటున్నారు మన వాడుక భాషలో, అయిపోయి సయాటిక ఒక వర్డ్ వాడుక అయిపోయింది. డాక్టర్ గారు, డాక్టర్ నా సయాటిక వచ్చిందంటారు. మా మీరు నొప్పి చెప్పండి, సయాటిక డయాగ్నోసిస్ మీరు చెప్పదని అడుగుతూ ఉంటాను జనరల్గా. మెయిన్గా ఏమంటారంటే కండరాలు పట్టేస్తూ ఉంటాయి అంటారు. సో కండరాలు పట్టడానికి కారణం రకరకాల కారణం అండి. 1, ఓవర్ యూజ్. సో ఉన్న బలం కంటే ఎక్కువ వాడటం. సో ఎవరు మొయ్యలేరండి, ఉన్న బలం కంటే ఎక్కువ వాడితే మజిల్స్ అన్నీ ఈజీగా వీక్ అయిపోతాయి. ఎందుకు బలం రావట్లేదంటే మనకి మజిల్స్ యాక్షన్ కాబట్టి కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి, జింక్ కావాలి, మెగ్నీషియం కావాలి. సో విటమిన్ డి ఎండలోకి వెళ్తే వస్తుంది. సార్ ఎండలో నేను పొద్దున్నే 5 నుంచి 6 దాకా 8 దాకా ఉంటాను సార్, నాకు విటమిన్ డి లేకపోవడం ఏంటంటారు. కానీ విటమిన్ డి ప్రొడక్షన్ జనరల్గా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల ఎండలో ఉంటే సరిపోద్ది. సార్ ఎంతసేపు ఉండాలని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో అది స్కిన్ టెక్స్చర్ని బట్టి, తెల్లగా ఉన్న వాళ్ళు ఒక 5 నిమిషాలు సరిపోయింది, కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళు ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ని బట్టి ఆ యూవీ రేస్ మనం చర్మంలోకి వెళితేనే విటమిన్ డి ప్రొడక్షన్ జరుగుతుంది అనమాట, స్టేజ్ 1 విటమిన్ డి ప్రొడక్షన్. తర్వాత ఆ విటమిన్ డి వెళ్ళి లివర్ కాడికి వెళ్ళి 2nd స్టేజ్ అవుతుంది, లివర్ నుంచి కిడ్నీ కాడికి వెళ్ళి 3rd స్టేజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి చర్మం మీద పూర్తిగా బట్టలు వేసుకున్నా కానీ ఉపయోగం లేదు, లివర్ ప్రాబ్లం ఉన్నా ఉపయోగం లేదు, కిడ్నీ ప్రాబ్లం ఉపయోగం లేదు. సో వాళ్ళ చర్మం కానీ ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి లివర్ బాగా పనిచేస్తుంది, కిడ్నీ బాగా పనిచేస్తుంది అంటే కనుక వాళ్ళకి విటమిన్ డి ప్రొడక్షన్ అయింది. 2, మెగ్నీషియం అండి. మెగ్నీషియం కూడా 1 ఆఫ్ ది మెయిన్ కాజ్. మనకి ఈజీగా మజిల్ ఫేటిక్, మజిల్ ఫేటిక్ అంటే మజిల్ అలసిపోవడం. మెగ్నీషియం జనరల్గా దినుసులు పొరల మీద ఉంటూ ఉంటుంది. సో బియ్యం అనుకోండి, వీట్, బాజ్రా, ఇవన్నీ గోధుమలు అనుకోండి, వీటి మీద పొర మీద ఉంటుంది. ఇప్పుడు అందరూ మనం ఏం చేస్తున్నాం, నీట్గా పాలిష్ చేసుకొని తినేస్తున్నాం. సో అందుకని కొత్తగా ఇప్పుడు మెగ్నీషియం ట్యాబ్లెట్స్ వచ్చాయి. 10 ఇయర్స్ బ్యాక్ మెగ్నీషియం ట్యాబ్లెట్స్ లేవండి అసలుకి. ఎప్పుడైతే మనం బాగా సఫిస్టికేట్ బాగా పాలిష్ చేసి తింటున్నామో ట్యాబ్లెట్స్ వస్తున్నాయి అన్నమాట మెగ్నీషియంతో. సో ఈ మెగ్నీషియం, విటమిన్ డి, నెక్స్ట్ పాలు, కాల్షియం. సో ఇప్పుడు చాలా మంది చూస్తాను మా పిల్లలే పాలు తాగరండి, ఐ మీన్ పాలు పెరుగు తినరు. సో పెరుగు మధ్య చాలా మంచిది, కాల్షియం ఇస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది. సో రోజు పెరుగు తింటూ పాలు తాగుతూ ముడి బియ్యం, అదే పొర ఉన్న బియ్యం తింటూ ఉండి ఫిజికల్ యాక్టివిటీ మన బలం ఎంత ఉంది అంతే చేస్తే కనుక ఆ నొప్పులు రాకుండా ఉంటాయండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పిన కారణాలని కాకుండా మీరు ముందే చెప్పారు మోతాదు మించి బరువు ఎత్తకూడదని కూడా.
0: అవునండి.
1: ఒకవేళ వాళ్ళకి ఈ బరువులు ఎత్తడం వల్లనే లేదా ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్లనే నొప్పులు వచ్చాయి అనుకోండి,
0: అదేలేండి,
1: డాక్టర్ని సంప్రదిస్తే జాగ్రత్తలతో పాటు ఆ ఉన్న నొప్పి అంటే మూల కారణం ఏదో మీరు తెలుసుకుంటారు, దానికి ఏదో నిర్ధారణ పరీక్షలు చేస్తారు, ఎక్స్రే అని ఇలా ఏయో ఉంటాయి. నయం అయ్యేటువంటి వైద్య విధానాలు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం త్వరగా ఉపశమనం కలిగే విధమైన వైద్యం అందుబాటులో ఉందా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక పేషెంట్ ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఆ ఇబ్బంది స్టేజ్ కనుక్కోవాలి ముందు. మొత్తం అనారోగ్యం ఎస్టాబ్లిష్ అవుందా, ఆల్రెడీ వచ్చిందా, అనారోగ్యం స్టార్ట్ అయింది, అనారోగ్యంగా మొదలవ్వలేదా. సపోజ్ నిన్నే ఒక పేషెంట్ వచ్చారు, సార్ భుజం నొప్పి వస్తుంది, చేతులు లాగుతున్నాయి, ఒళ్ళంతా లాగుతుంది అన్నారు. ఒక డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఎంఆర్ఐ స్కాన్లో చిన్న టేర్ ఉంది, టెండాన్ టేర్ ఉంది షోల్డర్ జాయింట్లో. డాక్టర్ గారు ఆపరేషన్ అన్నారు. సరే ఆ పేషెంట్ అక్కడ 2nd ఒపీనియన్ వచ్చారు, సార్ ఇలా ఆపరేషన్ అంటున్నారని చెప్పేసి. మీ బాధ ఏందని చూస్తే ఆమెకు ఒళ్ళంతా నొప్పులే. సో షోల్డర్ టైర్ ఉంటే ఎక్కడ ఉండాలి, షోల్డర్లో నొప్పి ఉండాలి, భుజంలో నొప్పి ఉండాలి, ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి. అమ్మ మీ దగ్గర రక్త పరీక్షలు ఏమైనా ఉన్నాయా అని, ఆమె దగ్గర అన్ని రక్త పరీక్షలు ఉన్నాయి, విటమిన్ డి

0: తొమ్మిది ఉంది,
1: అది
0: బీట్వెల్వ్ 94 ఉంది. సో మనం రూట్ కాజ్ ట్రీట్ చేయాలండి. సరే చినిగింది కదా అని ఆపరేషన్ చేస్తే మళ్ళీ చినుగుద్ది, బలం లేదు కదా. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా, డిసీజ్ కాజ్ ఎందుకు వచ్చింది, ఆ డిసీజ్ మెయిన్, అసలుకి ఆహార లోపం వల్ల ఇందాక అనుకున్నట్టు మనం ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేస్తున్నారా. సో మనం ఫస్ట్ మనిషిని చూడంగానే చెప్పొచ్చండి. సపోజ్ మనము ఐలో కంట్లో చూస్తున్నా రక్తం ఎంత ఉందని చెప్పేసి, నెక్స్ట్ హిస్టరీ, సార్ నాకు బోన్ పెయిన్స్, ప్రతి బోన్ నొప్పి వస్తుంది సార్ అని చెప్తాను, అది విటమిన్ డి కాల్షియం బ్లడ్ డెఫిషియన్సీ. సార్ నాకు నైట్ కండలు పట్టేస్తాయని చెప్తారు, పిక్కలు పట్టేస్తున్నారు, విటమిన్ డి డెఫిషియన్సీ, మెగ్నీషియం కాల్షియం డెఫిషియన్సీ. సార్ నాకు జుట్టు ఎక్కువ రాలిపోతుంది అంటూ ఉంటారు, సార్ నా గోర్లు పగిలిపోతుంది అంటారు, నా పెదాలు పగిలిపోతుంది అంటారు. అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఇనిషియల్ సిమ్టమ్స్ మినరల్స్ విటమిన్స్ డెఫిషియన్సీని అర్థం. సో పేషెంట్ హిస్టరీ బాగా తీసుకొని దాన్ని అవసరం పెట్టిన బ్లడ్ టెస్టులు చేసి, తర్వాత ఇంకా అవసరం ఉండే ఎక్స్రే, ఇంకా జబ్బు అర్థం కాదు ఎంఆర్ఐ స్కాన్ చేసి స్టెప్ బై స్టెప్ ఈ నిర్ధారణ ఉంది, అమ్మ మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఈ పని చేయొచ్చు. సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఉన్నారనుకో మీకు ఏం బాధ లేదండి, బలంగా తినండి, ఈ మందులు వాడుకోండి. మనం జనరల్గా ఏమిస్తామంటే పెయిన్ కిల్లర్స్, ప్రతి ఆర్థోపరేషన్ ఫస్ట్ రిలై అంటే డిపెండ్ అయ్యేది పెయిన్ కిల్లర్సేనండి. నెక్స్ట్ దాని వాళ్ళ సపోర్టివ్ మెడికేషన్, సపోజ్ మీరు అన్నట్టు ఫస్ట్ వెన్ను పోసే మొక్క, నడువు నొప్పి వచ్చింది ఒక ఆయనకి, ఒక మొటా మిస్త్రీకో పని చేసుకునే ఇండస్ట్రీలో నడువు నొప్పి వచ్చింది. ఫస్ట్ ఆయన పండుకోబెట్టిన ఎముక ఎముక నొక్కుతాం అన్నాడు, వెన్నుపూసలు ఎముక నొక్కుతాం. ఎముక నొక్కే నొప్పి వచ్చిందా, కండ నొక్కితే నొప్పి వచ్చిందా. సో ఎముక నొక్కితే నొప్పి వస్తుందంటే ఆల్రెడీ బోన్స్ దాకా డిసీజ్ వెళ్ళినట్టు అర్థం. సో ఎముక మీద నొక్కినప్పుడు నొప్పి రాలేదు, కండ మీద నొక్కినప్పుడు నొప్పి వచ్చిందంటే సో మజిల్ ఫెటిక్ అంటే మజిల్ అలసిపోయిందని అర్థం. సో దాన్ని బట్టి వైద్యం డిపెండ్ అయ్యింది. సో మజిల్ ఫెటిక్ ఇందా చెప్పినట్టు మెగ్నీషియం కానీ లీవో కరెంట్ అని మనం ఒకసారి నెయ్యి కూడా తింటాం మానేసేవండి.
1: అవునండి,
0: నాకు గుర్తుండి చిన్నప్పుడు నేను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గుప్పెల్లో నెయ్యి పోసేవాళ్ళు.
1: అవును,
0: ఇప్పుడు రెండు చుక్కలు వద్దొద్దని చెప్తున్నాం. సో నెయ్యి చాలా మంచిది, నెయ్యిలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి తొందరగా కొవ్వు చేయవు మనకి. ఇప్పుడు అందరూ అయినా పొట్టు వస్తుంది కొవ్వు వస్తుందని నెయ్యి ఆపుతున్నారు. మనకి ఆ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే మనం వేంపులు తింటాం కానీ బజ్జీలు తింటాము, ఫ్రైలు వేసుకొని తింటాము, ఆ నూనె మళ్ళీ వాడతాం, దాంట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. సో నేను జనరల్గా తిండి హ్యాబిట్స్ కూడా అడుగుతాను నేను, అంటే రోజు మొత్తం మీద ఏం తింటున్నారు మీరు అడుగుతాను నేను. సరే నేను బాగా తింటాను సార్, పప్పు రెగ్యులర్గా తింటాను సార్ అంటారు. ఎన్నిసార్లు తింటారమ్మా అంటాను, రెండు సార్లు తింటాను సార్ వారానికి అంటారు. ఎంత తింటారనమాట, ఒక స్పూన్ వేసుకుంటాను సార్. సో 100 గ్రాములు ఉడికిన పప్పులో మనకి 6 నుంచి 8 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. సో ఒక మనిషి 60 కేజీలు ఉంటే 60 × 0.8 648 గ్రాములు ప్రోటీన్స్ తినాలి మనిషి రోజుకి. అలానే కాల్షియం రోజుకి 800 నుంచి 1000 మిల్లీగ్రామ్స్ తినాలి అడల్ట్స్లో చెప్పాను నేను. సో ఇలా ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకొని తినలేం కాబట్టి మన ఇండియన్ ఫుడ్ మిక్స్డ్ ఫుడ్ అన్నారు. సో మిక్స్డ్ డైట్స్, మనం పప్పు తినాలి, సాంబార్ తినాలి, పెరుగు తీసుకోవాలి, పాలు తాగాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి నెయ్యి కూడా వేసుకోవాలండి కంపల్సరీ. అంటే నేను గుప్పెట్లో వేసుకొని చెప్పను కానీ కనీసం 4 చుక్కలన్నా. సో ఆవు నెయ్యి బెటర్, ఆవు నెయ్యి మంచిదండి. సో ఇవన్నీ మిక్స్డ్ ఫుడ్ తీసుకుంటూ తగిన రెస్ట్, పూర్వం ఏంటంటే మనం నిండున్నప్పుడే పని చేసేవాళ్ళం, సో కంపల్సరీ 6 తర్వాత రెస్ట్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, నైట్ 11 పని దాకా ఎవరు పనుకోవట్లేదు.
1: అవునండి,
0: టీవీలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, అందరూ పనుకోవట్లేదు. ఈవెన్ ల్యాబరీలలో కూడా నేను చూస్తున్నాను, సార్ మీ నైట్ 12 దాకా పనుకోండి సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే మా పిల్లలతో మాట్లాడతాం, టీవీ చూస్తాం సార్ అన్నారు. సో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం, ఉన్న బలం కంటే ఎక్కువ పనిచేయడం, సరిగ్గా తినకపోవడం కారణం అండి. సో నిజంగా పూర్వకాలం సైన్స్ ఉందో లేదో తెలియదు, కానీ నిజంగా చెప్పిన టైం కరెక్ట్ అండి. మన బాడీలో హార్మోన్స్ కూడా అలానే యాక్ట్ అవుతాయి. ఎర్లీ మీరు లేవగానే ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ యాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ హార్మోన్ అంతా మీ ఒంట్లో సరిగిన గ్లూకోజ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తాయి. సపోజ్ మీరు 8-9 దాకా తినలేదు అనుకోండి, అది వెళ్ళి మజిల్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ హార్మోన్ చేసి బాడీ గ్లూకోజ్ కావాలి, మజిల్ బ్రేక్ డౌన్ చేస్తాయి. సో ఫస్ట్ మజిల్ బ్రేక్ డౌన్ అయ్యేది స్మూత్ మజిల్. స్మూత్ మజిల్స్ అంటే ఇన్వాల్వ్ అంటే మన కంట్రోల్ లేని మజిల్ స్మూత్ మజిల్స్ ఉంటారు. సపోజ్ గుండె మజిల్స్, పేగు మజిల్స్, ఇవన్నీ స్మూత్ మజిల్స్ ఉంటారు. అవి ఫస్ట్ బ్రేక్ అవుతాయి, అవి బ్రేక్ అయ్యి బాడీ గ్లూకోజ్ తీసుకుంటు, నువ్వు మీరు ఫుడ్ తినేదాకా అవి బ్రేక్ అవుతానే ఉంటాయి అలాగా. సో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ సైన్స్ ఉంది, చిన్న నేను నమ్ముతాను వాళ్ళు. కొన్ని ఉన్నాయి అనుకోండి, కొన్ని బ్యాడ్ ఉన్నవి, కొన్ని అయితే నమ్మొచ్చు. సో ఆ టైంలో కనుక మనం తేజ్ తింటే కనుక బాడీలో మజిల్ బ్రేక్ డౌన్ తగ్గుద్ది. సో మీకు ఈజీగా ఆహారం వస్తుంది, ఈజీగా బలంగా ఉంటారు మీరు.
1: ఇవాళ రోజున ప్రతి 10 మందిలో 6-7గురికైనా కనీసం బీపీ షుగర్లు ఉంటున్నాయండి.
0: అవునండి,
1: ఇందులో కార్మికులేమీ అతీతులు కాదు, కార్మికులకు రాదు, కష్టపడి పనిచేస్తున్నారులే. లేకపోతే ఇవాళ రోజున రైతుల్లో కూడా, వ్యవసాయ రైతాంగానికి కూడా, అంటే ఆ పొలం పనులు చేసే వాళ్ళు కూడా ఉంటున్నాయి. ఒకవేళ వారికి షుగర్ ఉండి ఈ కష్టజీవులు అంటే కార్మికులు, కర్షకులు ఇలాంటి వాళ్లకు ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు లాంటివి కూడా వస్తే, అది పని చేసినందువల్లన లేదనుకుంటే మీరు చెప్పిన కారణాల వలన కానీ, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో షుగర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే కనుక ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయండి. పెద్ద బ్లడ్ వెజల్ ఒక

0: 2 సెంటీమీటర్స్ డయామీటర్ ఉండదు అనుకోండి, సో గుండె నుంచి వచ్చే వెజల్లో చిన్న చిన్న కాలుకి వెళ్ళే నరాలు ఎంఎంలో ఉంటాయి, మిల్లీమీటర్స్, 2 mm 1 mm. ఫస్ట్ ఆ బ్లడ్ వెజల్స్ పూడిపోతాయండి. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మృదులాస్థాకి బ్లడ్ సప్లై లేదని చెప్పేసి, అది డిఫ్యూజన్ ద్వారా రావాలి. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అన్నీ బూడిపోతూ ఉంటాయో, ఫస్ట్ నరాలు దెబ్బతింటా ఉంటాయి, స్పర్శ తగ్గుతూ ఉంటుంది. స్పర్శ తగ్గినప్పుడు జనరల్గా మోకాల నరం స్పర్శ తగ్గడం చాలా టైం పడుతుంది, ఎందుకంటే మోకాల నరం చాలా పెద్దగా ఉంటుంది, పైనుంచి వస్తుంది. పాదాల్లో స్పర్శ తగ్గుతూ ఉంటుంది, పాదాల్లో తగ్గేసి పాదాలు వాళ్ళకి మెల్లమెల్లగా వంకరిపోతుంటాయి. మీరు చూస్తూ ఉంటారు బొటన వేలు పక్కకి వెళ్ళిపోవటము, మడిమ పక్కకి వెళ్ళటము, ఈ డిఫార్మిటీ అంతా మోకాల మీద బరువు పడుతుంది. సో ప్రతి అడుగు మీరు వేసినప్పుడల్లా నేల నుంచి పాదానికి, పాదా నుంచి మోకాలు, మోకాల నుంచి తుండి, తుండి నుంచి వెన్నుపూస, ఇలాగ ప్రతి లెవెల్లో ఒక లోడ్ పడుతూ ఉంటుంది. ఆ లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు కనుక సరిగ్గా లోడ్ తీసుకోగలిగిందంటే, అంటే దానికి సరిగ్గా బలం ఉంది, తప్పు లోడ్ పడ్డా కానీ దాని బలం ఉంటే కనుక మోకాలు అరగదండి. తప్పు లోడ్ పడ్డప్పుడు ఆ మోకాలు సరి బలం లేదనుకోండి, మెల్లమెల్ల అరుగుదల స్టార్ట్ అవుతుంది. సో నేను చాలామంది పేషెంట్స్కి ఎవరికైతే ఫుట్ డిఫార్మిటీ ఉంటుంది అనుకోండి, వాళ్ళకి షూ మోడిఫికేషన్ ఇస్తాం. సో ఇన్సోల్ రైజ్ అని, హీల్ రైజ్ అని చెప్పేసి, లేకపోతే కనుక ఆ వేలు వంకరపోతే స్ట్రాపింగ్ అని, లేకపోతే వెబ్ స్పేసర్ అని చెప్పేసి, ఇలా రకరకాల మనకి స్ట్రాపింగ్స్ ఉంటాయి, ఇట్లా చెప్పులో మోడిఫికేషన్ ఉంటాయి. అప్పుడు ఆ మోకాల మీద లోడ్ కరెక్ట్గా పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తూ ఉంటామో మోకాల లోడ్ తప్పుపడేసి మోకాలు అరిగిపోతూ ఉంటాయి. సో డైట్ తీసుకోవాలి, మంచి డైట్, షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, డీఫార్మిటీ కరెక్షన్ చేసుకోవాలి. అలా ఉంటే కానీ జబ్బు ముదరదంటారు.
1: రాత్రి నిద్రల్లో పిక్కలు పట్టేస్తూ ఉంటాయి డాక్టర్ గారు.
0: అవునండి,
1: మీరు వైద్యపరంగా క్రాంప్స్ ఏదో అంటారేమో. చాలా తీవ్రమైనటువంటి నొప్పి కూడా ఉంటదండి, అది భరించలేని నొప్పి, అమ్మో అని అల్లాడిపోతుంటారు.
0: ఫ్రాక్చర్ అయింది, పడిపోతా భయం.
1: ఎందుకు దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి?
0: జనరల్ గా పిక్క నొప్పి వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే, వాళ్ళు హిస్టరీ అడిగితే కనుక వాళ్ళు పగలంతా గట్టి పనిచేసి ఉంటారండి. పని చేసినప్పుడు నైటే వస్తాయి, మళ్ళీ పనిలో నొప్పి రాదండి. అది పనిలో కూడా నొప్పి వస్తుంది, ఇప్పుడు ఇంకా దానికంటే మనం ఎక్కువ పని చేస్తే. కామన్గా పిల్లలు కూడా ఈ మధ్య కంప్లైంట్ చేస్తున్నారు, చిన్నసారి వాళ్ళు మా కూడా బాగా క్రికెట్ ఆడాడు సార్, వచ్చిన ఐటమ్స్ నొప్పి అన్నాడు. సో దాని మజిల్ క్రాంప్స్ రకరకాల కారణం ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టే విటమిన్ డి, కాల్షియము అండ్ మెగ్నీషియము, మ్యాంగనీస్, ఇవన్నీ. ఇంకోటి మనం బేసిక్ ప్యాథోఫిజియాలజీకి వెళ్తే ఎందుకు వస్తుందంటే కనుక మనకు గ్లూకోజ్ బ్రేక్ అవుతుంది. సో మనం ఫాస్ట్ నడుస్తున్నాం అనుకోండి, గ్లూకోజ్ బ్రేక్ అయ్యి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయి లాస్ట్కి వెళ్ళిపోవాలి. కానీ ఫాస్ట్ ఫాస్ట్ నడిచినప్పుడు గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయ్యి లాక్టిక్ యాసిడ్ వస్తుంది. సపోజ్ మనం మామూలుగా మాట్లాడితే ఏమైనా మంట పెడతాం అనుకోండి, పొగొస్తూ ఉంటుంది. సో దాన్ని బర్నింగ్ టైం ఇస్తే మొత్తం మంట అయిపోయి పొగరాదు, ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటే పొగొస్తాం. ఇలానే లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మజిల్లో ఉండటం వల్ల నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేయడానికి లీవో కాంటిన్ అనే ఒక మైక్రోన్యూట్రియంట్ కావాలి. ఆ లీవో కాంటిన్ లేకపోవడం వల్ల మజిల్ క్రాంప్స్ వస్తాయి. అది విటమిన్ డి అవ్వచ్చు, కాల్షియం అవచ్చు, జింక్, మ్యాంగనీస్, లీవో కాంటిన్. సో అందుకని క్రాంప్స్ వచ్చిన పేషెంట్కి లీవో కాంటిన్, మెగ్నీషియం, కోఎంజైమ్ క్యూబ్ ఇవన్నీ లాక్టిక్ యాసిడ్ డ్రైవ్ చేసి అనమాట. అవి ఇస్తే క్రాంప్స్ తగ్గుతాయి. బేసిక్ విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఉంటుందండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ కొత్త వెంకట గురువర్ధన్ కుమార్ గారు. నమస్కారం.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు కార్మికులలో మోకాళ్ళు తుంటే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేవీ గురువర్ధన్ కుమార్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తనదాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక వింటారు.
3: అంట్లన్నీ కడిగి తుడిచి స్టాండ్లో సర్దింది సీతమ్మ. అమ్మగారిని ఏదో అడగాలన్నట్లు తటపటాయిస్తూ నిలబడింది. అది గమనించిన సుజాత, సీతమ్మ ఏమిటి విషయం, ఏం కావాలి అని అడిగింది. 2 రోజులు సెలవు కావాలమ్మా అంది సీతమ్మ. ఎందుకే అడిగింది సుజాత. మా అబ్బాయి పట్నం నుండి వస్తున్నాడమ్మా, పండగ కాదు, సెలవులు లేవు, ఇప్పుడెందుకే రావడం, సుజాత అడిగింది. మరే మా వాడికి జ్వరం వచ్చిందంట, 2 రోజులుండి వెళ్ళమన్నానమ్మా. జ్వరానికే అంత దూరం నుంచి రావాలంటే 2 మాత్రలేసుకుంటే తగ్గిపోతుంది కదా. కాదమ్మా, మా మీద బెంగ పెట్టుకున్నాడు, 2 రోజులు దగ్గరుంచుకుని చూసుకోవాలి. పట్నంలో ఏం చేస్తున్నాడే, మొన్న 10వ తరగతి పరీక్షలు రాసిన దగ్గర నుండి మిఠాయి కొట్లో పనిచేస్తున్నాడు. మీకు చెప్పాను కదమ్మా. ఆ చెప్పావు, నేనే మర్చిపోయాను. అమ్మా సెలవిస్తారా, పొద్దున్నే చీకటితో పనిచేసి వెళ్ళవే. అలాగేనమ్మా, మనసులోనే విసుక్కుంటూ వెళ్ళింది సీతమ్మ. మరునాడు చీకటితోనే వచ్చి పనిచేసి వెళ్ళిపోయింది. ఆమె ఇంటికి వెళ్లేసరికి 104 డిగ్రీల జ్వరంతో ఇంటికొచ్చి ఉన్నాడు సురేష్. అమ్మో, బిడ్డకు ఒళ్ళు కాలిపోతోంది అని భయపడి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నీరుడు పరీక్ష, రక్త పరీక్షలు చేయించాడు డాక్టర్. టైఫాయిడ్ జ్వరం అని తేలింది. జ్వరం ఎక్కువవుతూ తగ్గుతూ ఉంది. రోజులో 2 సార్లు 104 డిగ్రీలకు పెరగడం, 98.4 తగ్గటం జరుగుతూ ఉంది. విపరీతమైన చలితో వణుకుతున్నాడు. హాస్పిటల్లో చేర్పించమన్నారు డాక్టర్. 15 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు.

అందులో సెలైన్లతో సరిపోయింది. చాలా అప్పు కూడా అయింది. నయమయ్యాక సురేష్ని ఇంటికి తీసుకుని వచ్చింది సీతమ్మ. కళ్ళు తిరగడం, రక్తం లేకపోవడంతో నిరసించిపోయాడు. కోలుకోవడానికి నెలపైనే పట్టింది. నెల రోజుల తరువాత పనిచేయడానికి వచ్చిన సీతమ్మ మీద అరిచి వెళ్ళిపొమ్మంది సుజాత. అది కాదమ్మా అని చెప్పబోతున్న సీతమ్మని ఆపి, 2 రోజుల్లో వస్తానని వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది, ఏమీ చెప్పొద్దు కోపంగా అందామె. ఒక్కసారి వినండమ్మా, మా సురేష్ గాడికి నెలంతా జ్వరమే, హాస్పిటల్లో చేర్చాం, రక్తం లేదంట, నీరసంగా ఉన్నాడు, మొన్ననే ఇంటికి తీసుకొచ్చాం, అర్థం చేసుకోండమ్మా, బతిమాలుకుంది. అయినా సుజాత మనసు కరగలేదు. వద్దు, ఇక మీదట మా ఇంటికి పనికి రావద్దు అని కసిరింది. నేను పనిచేసిన రోజులకి అయినా జీతమియ్యండమ్మా, వేడుకుంది సీతమ్మ. ఈ నెల రోజులు నేనెంత టెన్షన్ పడ్డాను, పనిచేసుకోక తప్పలేదు, ఇంకా జీతమా, జీతము లేదు గీతం లేదు, వెళ్ళు విసుగ్గా అని తలుపేసుకుంది సుజాత. చేసేది లేక ఉసూర్మంటూ వెళ్ళిపోయింది సీతమ్మ. కొన్ని రోజులు గడిచాయి. సార్, మా అబ్బాయి రేపు ఢిల్లీ నుండి వస్తున్నాడు, 2 రోజులు సెలవు కావాలి, మేనేజర్ రావుని అడిగింది సుజాత. ఇప్పుడెందుకు వస్తున్నాడు? సంక్రాంతి పండుగ కదండి, ఆడవాళ్ళకి ఉద్యోగాలు ఎందుకండి, ఇప్పుడు పిల్లలు పండగలు పబ్బాలు అంటూ సెలవులు పెడతారు, ఫైల్స్ పెండింగ్లో పెడతారు, ఎట్లా? నా ఫైల్స్ పెండింగ్ లేవు సార్, సుజాత సమాధానం. కొత్త ఫైల్స్ ఉన్నాయిగా, అవి పూర్తి చేయకపోతే ఎలా, ఎండి గారు ఊరుకోరు, పని పూర్తి చేసి వెళ్ళండి అంటూ కొన్ని ఫైల్స్ అప్పచెప్పాడు. నిజం చెప్పాలంటే అవి సుజాత పక్క సీట్లోని గుమాస్తావి, అయినా మారు మాట్లాడకుండా తీసుకుని వెళ్ళింది. అలాగే సార్ అంటూ ఫైల్స్ పూర్తయ్యేసరికి రాత్రి 8 అయింది. 2 రోజులు సెలవు పెట్టారు, పండగ రోజులు 2 రోజులు, మొత్తం 4 రోజులు. ఇలా సెలవు పెడితే కుదరదు, ఈసారి సెలవులు అడగకండి, ఖచ్చితంగా చెప్పాడు మేనేజర్ రావు. థ్యాంక్ యూ సార్, హ్యాపీ పొంగల్ సార్, శుభాకాంక్షలు తెలియజేసింది సుజాత. శుభాకాంక్షలను పట్టించుకోకుండా అలాగే వెళ్ళండి ఇసుక్కున్నాడు. ఈ మేనేజర్ ఎప్పుడు ఇంతే, ఈయనకి అవసరాలే ఉండవా, రావా మనసులోనే అనుకుంటూ బయటకు నడిచిందామె. 4 రోజులు గడిచాయి. సుజాత మామగారికి జబ్బు చేసింది, హైదరాబాద్ తీసుకుని వచ్చారు. చాలా సీరియస్గా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిన మామగారి సపర్యల కోసం ఇంటికి హాస్పిటల్కు తిరగడం తప్పనిసరి. ఇప్పుడు సెలవు కావాలంటే మేనేజర్ని అడగాలి, ఆయన ఏమంటారో ఆలోచించుకుంటూనే మేనేజర్ ఛాంబర్లోకి అడుగుపెట్టింది. ఏమిటన్నట్లు చూశారు రావు. సార్, 5 రోజులు సెలవు అవసరమైంది, మా మామగారు హాస్పిటల్లో ఉన్నారు, సెలవులు ఇవ్వడం కుదరనన్నాను కదా, కావాలంటే జీతపు నష్టం సెలవు పెట్టుకోండి, నాకు మెడికల్ లీవ్ ఉంది కదా సార్, అయినా ఇవ్వనండి. చేసేది లేక అప్లికేషన్ రాసి ఇచ్చింది జీతం నష్టం సెలవు కోసం. బయటకు వచ్చి సిటీ బస్టాప్లో నిలబడింది. ఈలోగా, అమ్మగారు ఇక్కడున్నారేమిటమ్మా, సీతమ్మ గొంతు విని పక్కకు తిరిగింది సుజాత. ఏమీ లేదే, సీతమ్మ ముందు బయటపడడం ఆమెకిష్టం లేదు, అయినా వదల్లే సీతమ్మ. కాదమ్మా, మీరు అదోలా ఉన్నారు, కంగారుగా ఆందోళనగా ఉన్నారు, చెప్పండమ్మా, మా మామగారిని హాస్పిటల్లో చేర్చామే, అయ్యో అలాగా, ఆయన గారికి ఏమిటమ్మా, హార్ట్అటాక్ వచ్చింది, బైపాస్ ఆపరేషన్ చేయాలట, ఇంట్లో చేసుకోవాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఆఫీస్ పని చెయ్యాలి, ఎలాగోనే ఆత్మీయులతో చెప్పినట్లు చెప్పుకుంది సుజాత. భలేవారమ్మా, నా కబురు పెట్టకపోయారా, నేను వచ్చి సాయం చేసేదాన్ని కదా. సీతమ్మ మాటలకి కళ్ళు చెమర్చాయి సుజాతకి. ఇంత ఆప్యాయంగా ఉన్న సీతమ్మ కష్టం అర్థం చేసుకోకుండా పంపించేశాను, తను పనిచేసిన రోజులకు కనీసం జీతమివ్వకుండా పంపించినా దాని మనసు ఎంత సుతిమెత్తనా, వెన్నలాంటి మనసు, కష్టం సుఖం తెలిసిన మనిషి అని క్షీరసాగర మదనం చేసి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంది సీతమ్మకి. ఆమె మౌనంగా ఉండడం చూసి, ఏమిటమ్మా బాధపడుతున్నారా, త్వరగా తగ్గిపోతుందిలేమ్మా అయ్యగారికి అని సముదాయించింది. ఆ మాటలకి, ఈ లోకంలోకి వచ్చి మీ అబ్బాయి ఎలా ఉన్నాడే అడిగింది సుజాత. బానే ఉన్నాడమ్మా, పనికి వెళ్ళిపోయాడు, అప్పుడప్పుడు కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడు మా ఇంటి దగ్గర కాయిన్ బాక్స్కి చెప్పింది సీతమ్మ. ఇద్దరూ సుజాత ఇంటికి చేరారు. పనయ్యాక సీతమ్మకి 500 రూపాయలిచ్చి పంపింది సుజాత. 2 రోజులాగి మొత్తం పాత జీతం కూడా ఇచ్చేస్తాను,
అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండవే అంది.

0: అప్పుడెప్పుడు ఏంటమ్మా, రోజూ వస్తాను అని వెళ్ళిపోయింది సీతమ్మ. ఇలా 15 రోజులు గడిచాయి. ఏమండి, మా నాన్న చనిపోయారట, రామాపురం వెళ్ళాలి మనం, భర్త మేనేజర్ రావుతో అంది సీత. మరి మీ ఆఫీసర్కి ఫోన్ చేసి సెలవు అడుగు. అమ్మో, ఆయన అసలే చండశాసనుడు. మరి అలా నీకు సెలవు కావాలిగా. పర్వాలేదు, ఫోన్ చేయి సీత. ఆఫీసర్ రాజారాంకి ఫోన్ చేసింది సీత. హలో, ఎవరు అన్నారాయన. సార్, నేను సీతను సార్, రేపు సెలవు కావాలి సార్. సడన్గా ఫోన్ చేసి సెలవంటే ఎలా? సెలవులు గ్రాంట్ చేయాలంటే రేపు ఆఫీసులో ఎవరెవరు సెలవులో ఉన్నారో చూసుకోవాలి కదా, సీరియస్గా అన్నాడు రాజారాం. మా నాన్నగారు కాలం చేశారు సార్, బాధగా అంది. ఆ తరువాత ఆమెకి నోట మాట రాలేదు, దుఃఖంతో పుడిగిపోయింది గొంతు. ఫోన్ అందుకున్న సీత భర్త మేనేజర్ రావుకి లాస్ ఆఫ్ పేలు పెట్టుకోమని రాజారాం చెప్పడం వినిపించింది. సరే అలాగే రాజారాం గారు, సీత అప్సెట్ అయింది అని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాడు రావు. అతని కళ్ల ముందు సుజాత కనిపించింది. తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే సుజాతకు ఫోన్ చేసి, అమ్మా సుజాత, నేను మొన్న మీతో మాట్లాడిన మాటలకు సారీ చెప్తున్నానమ్మా. నువ్వు మెడికల్ లీవ్ పెట్టు, లీవ్ కన్వర్షన్ ఇస్తాను. బైది బై, మేము అమ్మగారు ఏ హాస్పిటల్లో ఉన్నారు, 2 రోజులాగా వచ్చి చూస్తాను. థ్యాంక్ యూ సార్ అంటూ ఆశ్చర్యంతో తల మునకలైంది సుజాత. తను సీతమ్మ విషయంలో చేసిన పొరపాటే ఆయన తన పట్ల చేసి ఉంటారు. ఆయనకెదురైన చేదు అనుభవమే దీనికి కారణమై ఉండొచ్చు. నిజమే, తన దాకా వస్తేగాని అనుకుంది సుజాత. అవును, యజమాని, సేవకులు, ఆఫీసర్లు, కింది ఉద్యోగులు విధి నిర్వహణని గుర్తుంచుకోవటమే కాదు, మానవ సంబంధాలని, మానవత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రపంచీకరణ సమయంలోనూ మానవత్వాన్ని మించింది లేదు. నిజమే కదా?
1: మీరింతవరకు కార్మికుల కార్యక్రమంలో తనదాకా వస్తే శ్రీమతి పి నాగలక్ష్మి గారి కథానిక విన్నారు.
2: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి.

0: నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కోనసీమ జిల్లా పర్యటన అనంతరం ఆయన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చేరుకుని ఎర్త్కమ్ రాక్ఫిల్, ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్ కేంద్రాలు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపులే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలవను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగానే ప్రతి రైతుకు ఎరువుల కోటాను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి కేటాయించిన కోటా మేరకు ఒకేసారి లేదా విడతల వారీగా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలియజేస్తూ,

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర

0: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి, రెండోది. తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి, మూడోది. ప్లస్ నాలుగు, మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ నాలుగు ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ ఒక ఫార్మర్స్ ఒథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు.
1: నంద్యాలలోని నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శివరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
2: 60 సంవత్సరాలే కాదు, ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్ లు. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము, అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
1: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన విన్నతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాత్వరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి పుల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగునా వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒక

అసహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాజమహేంద్రవరంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్ల బొగ్గింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి పంటకు సాగునీరు అందాలని, శివారు ప్రాంత భూములకు సైతం ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నిమ్మాడ్లోని క్యాంప్ కార్యాలయంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పరమేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు

ఉత్పత్తిని విజయనగరం జిల్లాలో బెరీ అలాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ శ్రీకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రకాశం జిల్లా శంగరాయకొండలో రాష్ట మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎస్సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపుల్లి బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. Chinna chinna neeti binduvulu kalisi oka pedda samudrani tayaru chestayi ane prasiddhi nanudindi. Ante ardham meeru koddi samayamlo chinna mottamlo modalu petti deergha kaalam oka pedda mottanni aada cheyochu. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్ కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు

అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనే వాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనే వాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయ పాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం, కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్ విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్.

your finances. This is Chetan signing off for the moment. Only with a promise that I'll get back to you with more such interesting and useful information in our next segment. Till then, bye. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. This program is sponsored by Adventist Media.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 MHz పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు.

చెంచు లక్ష్మి చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. రచన సదాశివ బ్రహ్మం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: శ్రీ మంజునాథ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడినది. రచన శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు BIS విజయవాడ బ్రాంచ్.

సిరి వెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. రచన సీతారామ శాస్త్రి, సంగీతం కేవి మహాదేవన్. ఇప్పుడు వినండి శివరామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన విజయ్ కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శివరామరాజు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. రచన విజయ్ కుమార్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

కలియుగం చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. త్యాగరాజ కృతి, సంగీతం మోహన్.

రంగుల రాట్నం చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన పాట విన్నారు. రచన దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఇప్పుడు వినండి అన్నమయ్య చిత్రం నుండి ఈ పాట.

శృతి లయలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సంగీతం కేవీ మహాదేవన్. ఇప్పుడు విందాం కలియుగ దైవం చిత్రం నుండి పి సుశీల పాడిన అన్నమాచార్య కీర్తన.

మీరింతవరకు భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: తాతయ్య ఇది ఏం ముక్క?
1: టాంజరీన్ చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: థ్యాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బిఐ అంటుంది మాటవండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్థర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,

గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట ప్రభుత్వం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలయ కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతివారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేటు 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత్ పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల శాసకీయ నిధులు సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికి తీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26 వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్కు సహాయం

0: వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు, 7 గంటలకు లలిత గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:30 భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు, 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణ, 8:00 భక్తి గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 భక్తి గీతాలు వింటారు, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసార వివరాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో దేవీ స్తుతి ప్రసారమవుతుంది, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ జి తిప్పన్న, 6:35 సేద్యపశుద్ధులు కార్యక్రమంలో కూరగాయలలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల యాజమాన్యం గురించి వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మధుమేహం ఆహార నియమాలు డాక్టర్ పి ఉషాభాల గారు సూచనలు వింటారు, అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: రేపటి ఉదయం ప్రసారంలో 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన ఎంపీ రవిశంకర్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 భారతదేశపు అణుశక్తి కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ బాబా రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. 9:30 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి అతిథి కె అవినాష్ కుమార్, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎస్ మణి. 10:21 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 12:00 హిందీలో వార్తా ప్రసారం, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు.

కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ భారతీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 5:30 మీ హాస్యం మా గీతం, ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ఖరీఫ్ కంది పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎల్లనూరు మండలం వ్యవసాయ అధికారి శ్రీ ఎం సురేష్ రెడ్డి గారితో గారి ప్రసంగం వింటారు. కార్యక్రమ నిర్వహణ కే శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, ఇంకా వాతావరణ వివరాలు. 7:45 వికసిత్ భారత్ కర్నూలు కేంద్ర సమర్పణ, 8:00 అభిలాష, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 పెళ్ళంటే 100 ఏళ్ల పంట నాటిక రచన శ్రీమతి ఏ శ్రీదేవి, నిర్వహణ శ్రీ ఎలిశల నాగేశ్వరరావు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు. ముందుగా పాండురంగ మహాత్మ్యం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

చూపితివట నీ నోటను బాపురే పదునాలుగు భువన భాండముల ఆ రూపము గనిన యశో.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తాతయ్య, ఇది ఏం మొక్క?
2: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది. పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్. లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య, ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
2: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
2: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విప్రనారాయణ చిత్రం నుండి పాట విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: తాతయ్య,

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తాతయ్య,

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు May 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది May 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన May 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఆక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల.

0: రద్దు అనే సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచర్ల 2 బ్లాక్ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తిగా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయాన్ని మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్, ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని

0: సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి భక్తిమాల సినీ భక్తి గీతాలు.

శ్రీరామరాజ్యం చిత్రం నుండి అనిత కీర్తన పాడిన జొన్న విత్తుల గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా. ఇప్పుడు వినండి భక్త అంబరీష చిత్రం కోసం ఏఎం రాజా పాడిన పాట. రచన వెంకట్రావు, సంగీతం మల్లీశ్వరరావు.

శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రం నుండి లీలా పాడిన పాట విన్నారు. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సుసర్ల దక్షిణామూర్తి.

పాండవ వనవాసం చిత్రం కోసం పి లీలా పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి భక్త తుకారాం చిత్రం నుండి వి రామకృష్ణ పాడిన పాట.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు, పూలతోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో భక్తి పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి భక్త రఘునాథ్ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

శ్రోతలు ఇంతవరకు భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తున్నది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కడప కేంద్ర సమర్పణలో

0: మహేష్.
1: 2047 సంవత్సరం కల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వీరికి లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాన్ని మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇందువరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటాను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడు అయితే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము

0: ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాం. ఈ బేసిక్ అయిన తర్వాత తర్వాత ఈడిపి ఉంటుందండి మాకు రిజిస్ట్రేషన్. ఈడిపి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ, వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్, తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదైనా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదైనా ఆదాయ వనరుగా ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదైనా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఎన్ని మనం ఒక అంశం అయితే, అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం ఇవ్వగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్న రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ని సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్నీ చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్నీ అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్ని అంతా కూడా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాలపరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్లో 2047లో భారతదేశం యువత కానీ స్త్రీలు కానీ పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి మనకు సేవా రంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు ట్యాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనకు తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డు ట్యాక్సీ బోర్డుగా

0: తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా ట్యాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళేటట్టుగా యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో ఎల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకున్నదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: ట్యాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ విక్షిత్ భారత్లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో అంటే మన పంట చేతికి వచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనము యువతకు చెప్పొచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లెటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: మీరింతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

స్వాతి ముత్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ బృందం పాడిన పాట విన్నారు. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం ఇళయరాజా.

సంసారం ఒక చదరంగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీని, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బొక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

స్వయంవరం చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట. అది రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం. మీరింతవరకు భక్తి గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:30 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: మొదటి గంటగా 30 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్

0: ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహాటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి, సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: एक मेट्रो भी चलनी चाहिए ताकि लखनऊ वासियों को किसी भी प्रकार की कोई असुविधा न हो. यदि तीव्र गति से यदि कहीं पर जाना चाहते हो, जिस प्रकार से उत्तर प्रदेश का तेजी के साथ विकास हो रहा है, आपको जानकर यह खुशी होगी. इसकी चर्चा केवल प्रदेशवासियों में ही नहीं होती, बल्कि भारत के दूसरे राज्यों में भी इसकी चर्चा होती है. सचमुच हम सभी उत्तर प्रदेशवासी अपने को बहुत ही गौरवान्वित महसूस करते हैं.
0: 63 కిలోమీటర్ల పొడవు, 6 వరుసలు కలిగిన ఈ ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోచి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్ న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్లు చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకార్వంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు సాధించారు. భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంక మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000 పైగా వాణిజ్య సందర్శకులు, 20,000 పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అసోం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMDA తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.
2: ఇబరే రామరసం రసనే

పడమటి సంధ్యారాగం చిత్రం నుండి పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి భక్తి గీతాలు.

విలేజ్లో వినాయకుడు చిత్రం కోసం సూరజ్ పాడిన పాట విన్నారు. అన్నమాచార్య కీర్తన, సంగీతం మణికంత్ ఖాద్రీ.

భక్త ప్రహ్లాద చిత్రం కోసం సుశీల పాడిన పాట విన్నారు. రచన సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. మీరు ఇంతవరకు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మల్లమ్మ కథ చిత్రం నుండి సుశీల పాడిన పాట విన్నారు. రచన దాసరథి, సంగీతం కోదండపాణి. ఇప్పుడు వినండి కులదైవం చిత్రం కోసం ఘంటసాల పాడినది. రచన సముద్రాల, సంగీతం మాస్టర్ వేణు.

భీష్మ చిత్రం కోసం పి సుశీల పాడిన ఆరుద్ర సాహిత్యం అది. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 16వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఉద్యాన పంటలైన చీనీ, అరటి, దానిమ్మ, బొప్పాయి మరియు కూరగాయలు పూల తోటల్లో యాజమాన్య పద్ధతుల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంట ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎం తిరుపతి రెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈ గురువారం అంటే 16వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554.

చిట్టి చెల్లెలు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. రచన దాసరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఇప్పుడు వినండి లవకుశ చిత్రం కోసం పి సుశీల పి లీలా పాడిన సముద్రాల సాహిత్యం, సంగీతం ఘంటసాల.

మీరింతవరకు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తున్నది. మరి కాసేపట్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీతం సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో ముందుగా సతత గణనాద రసిక ప్రియరాగం, కండచాపు తాళం, పురందరదాసు కీర్తన.

తరువాత మానస గురుగుహ, ఆనంద భైరవిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

తరువాత పాలింతువో పాలింపువో కాంతామణిరాగం ఆదితాళం త్యాగరాజకృతి.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తరువాత దాచుకోవలెన తోడిరాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజకృతి.

Tama,